0: ప్రేమసుధా వర్షము వర్షింపగ ప్రేమ నదు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే.
1: ఇన్ ది ల్యాండ్స్ వేర్ దేర్ ఇస్ నో ప్రేమ పుట్ ది సీడ్స్ ఆఫ్ ప్రేమ గెట్ ది ఎక్స్టసీ ఆఫ్ ప్రేమ గెట్ ది రెయిన్ ఆఫ్ ప్రేమ టు రెయిన్ ఇన్ సచ్ ల్యాండ్స్ and get the rivers of prema to flow in such lands. O Murali, play your Murali in such a way that these things happen and the prema, rivers of prema will flow in these hearts.
2: Pavitratma Swarupayana Vidyarthi Vidyarthi Indara Arthini Visharinchinanta Varakukudanu Manaki Dukkam Tappinadi Kaadu.
1: Pavitratma Swarupas, students, boys and girls, so long as we have faith in our surroundings, in the material world, then this trouble in which we are is not going to free us, leave us.
2: Kanuka manam ee naadu aadarshanni visvasinchi manavuni kartavyanni visvasinchi manam dharmanni visvasinchi daivanni visvasinchi manaku jeevithamani shanti parichukotaniki yuvakulainatundi meeru tagina krushi chalpali.
1: Today in the

0: context of what exists today, young people, youth as you are, you should develop faith in ideals. You should develop faith in your own duty, faith in dharma and right conduct, faith in God, and that is how you should develop your life.
1: పుట్టినప్పుడు ఏడ్చినారు, చచ్చినప్పుడు ఏడ్చుతారు, మధ్య మధ్య విషయాలకు ఎందుకు ఏడ్చుతారు? ధర్మజ్ఞానిగా అవతరింప ఉద్ధరింప ఏడ్చినారా? దేని కోసం ఏడ్చినారు? ఏడ్పు కోసం ఏడ్చినారా?
0: యూ క్రై వెన్ యు ఆర్ బోర్న్, యూ క్రై వెన్ యూ డై, యూ క్రై ఫర్ సో మెనీ థింగ్స్ బిట్వీన్ ది బర్త్ అండ్ డెత్. యూ క్రై ఫర్ ధర్మ. హ్యావ్ యూ స్పెంట్ ఎనీ టైమ్, హ్యావ్ యూ క్రైడ్ ఫర్ ధర్మ, ఫర్ అటైనింగ్ సంథింగ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్? వై డిడ్ యూ క్రై? ఫర్ వాట్ పర్పస్ డిడ్ యూ క్రై?
1: కనుక మనము కాలంను వ్యర్థము గాధించుకునేటువంటి నిమిత్తమై మనం విచారణ చెలుతనక్కర్లేదు.
0: We should not cry and feel sorry merely to spend our time.
1: మనం కార్యమును సాధించుకునే నిమిత్తమై, కార్యమును లోకానికి అందించేటువంటి నిమిత్తమై, మన ఆదర్శాన్ని లోకానికి చాటే నిమిత్తమై మనము దీనికి తగినటువంటి ఒక కృషి సల్పాలి.
0: All the effort we make should be towards attaining our objective, should towards attaining the ideal for which we stand. That is what we should strive for.
1: ఇది కేవలం ఒక ప్రేమ ద్వారానే సంభవిస్తుంది.
0: దిస్ కెన్ హ్యాపన్ ఓన్లీ త్రూ లవ్.
1: భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క ప్రేమని భక్తి అని మన భారతీయులు అనాది కాలం నుంచి చెప్తూ వచ్చారు.
0: ది లవ్ వన్ షోస్ టువర్డ్స్ గాడ్ హ్యాస్ బిన్ కాల్డ్ ఫ్రమ్ టైమ్ ఇన్ మెమోరియల్ బై ది సిటిజన్స్ ఆఫ్ భారత్ యాజ్ భక్తి.
1: ఇట్టి భగవంతుని యొక్క ప్రేమను పొందుటకు అనేక మార్గములు కలవు.
0: In order that we may earn the love of God, there are so many different paths.
1: భగవంతుని చేరుటకు, భగవంతుని తెలుసుకొనుటకు, భగవంతుని యొక్క తాదాత్మను పొందుటకు, తద్వారా భగవంతుని యొక్క విభూతులను అర్థం చేసుకునేటకు ఇట్టి ప్రేమనే మనకు తోడ్పడుతుంటుంది.
0: To reach God, to understand God, to be close to God, and to understand the manifestations of God, it is this kind of love and prema or bhakti that helps us.
1: ఏదో ఒక విధముగా భగవంతునికి సన్నిహిత సంబంధమయ్యేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే భక్తి అని కూడా నువ్వు ప్రబోధిస్తూ వచ్చింది.
0: భక్తి హ్యాజ్ ఆల్సో బిన్ యూస్డ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ ఎన్ అటెంప్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ మ్యాన్ టు గో క్లోజర్ అండ్ క్లోజర్ ఇన్ సమ్ వే ఆర్ అదర్ టు గాడ్.
1: బంధువుగాను భగవంతునకు, లేక మిత్రులుగాను, లేక తండ్రిగాను, తల్లిగాను, తతిగాను, పతిగాను, ఏదో ఒక విధంగా భగవంతునికి సన్నిహిత సంబంధాన్ని చేకూర్చడమే ఈ భక్తి యొక్క అంతరార్థము.
0: The meaning, the significance of bhakti is to, in some way or other, either as a relation, or as a friend, or as a father, or as a mother, or as some close relationship to God, to take you close to God is the purpose of bhakti.
1: Aithe, ee bhakti ki maroka margam kodanu, jnanamu, karma, yogamu aneti margamu kodanu kalavu.
0: However, for the same purpose, for achieving the same objective, there are other paths. Called the path of jnana, the path of karma.
1: Jnanam anaga deeniki telivitetulo atyavasaramu, pragna vichakshanalu kudunu avasaramu. Kanuka ilanti telivitetulato pragna vijnana sujnanamula cheta ee jnanamni pondatamu ati kashtam anthostundi.
0: However, to take the path of jnana is a difficult matter because certain qualities like your ability, like your intelligence, like wisdom, like prajnana are necessary for you to follow the path of jnana.
1: Kanuka bhakti kante ee jnanamu konta kashta sadhyanga kanipistundi.
0: So, in comparison with the path of bhakti, the path of jnana appears somewhat more difficult.
1: Inka rendavudainatundi karma margamunu anusaristama anukunte karma margamlo aatmavishwasamu atyavasaramu.
0: If we talk of the other path, the path of karma, then in the path of karma, a certain amount of self-confidence, confidence in one's own self is necessary.
1: Antiye kaaka tava karmalu endukodanu tana sasakti paine tana aadharapadi untadu kaani దైవం యొక్క సహాయాన్ని ఏమాత్రం కూడా తాను ఆశించడు.
0: నాట్ ఓన్లీ దట్ ఇన్ దిస్ పాత్ ఆఫ్ కర్మ ఇన్ ఆల్ ది కర్మ దట్ యు అండర్టేక్ ఆల్ ది వర్క్ దట్ యు డూ వన్ డిపెండ్స్ అపాన్ వన్స్ ఓన్ స్ట్రెంగ్త్ వన్స్ ఓన్ కెపాసిటీ వన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ గాడ్.
1: ఇట్టిది మన యొక్క నిత్య జీవితంలో ఆచరించడము కొంత అసాధ్యమనే తోస్తుంది.
0: To follow this path of karma, depending all the time on our own strength in our daily life, appears to be somewhat difficult.
1: ఇంక యోగ మార్గాన్ని మనం కొంతవరకు విచారిస్తామనుకుంటే దీనికి అష్టాంగ యోగమునంతా కూడా మనం ఆచరించవలసి వస్తుంది. దీనికి సరి అయినటువంటి గురువు మనకు చిక్కవలసి వస్తుంది. కొంత కాలము మనము ఆ యొక్క గురువుని యొక్క శిష్యులో కొంతవరకు మనం కాలమును గడపవలసి వస్తుంది.
0: ఇఫ్ యూ కన్సిడర్ ది అదర్ పాత్, ది పాత్ ఆఫ్ యోగా, దెన్ వీ విల్ కమ్ టు ది కంక్లూజన్ దట్ ఇట్ రిక్వైర్స్ సర్టన్ డిసిప్లిన్స్. యూ హ్యావ్ టు గో త్రూ ది వేరియస్ టైప్స్ ఆఫ్ యోగా కాల్డ్ అష్టాంగ యోగా. యూ ఆల్సో హ్యావ్ టు హ్యావ్ ఎ గురు, ఎ ప్రాపర్ గురు హూ కెన్ పుట్ యూ అలాంగ్ ది రైట్ పాత్ ఆఫ్ యోగా.
1: కనుక ఈ మిగిలినటువంటి జ్ఞాన కర్మ యోగ మార్గములు భక్తి కంటే కొంత కష్టమైనటువంటి మార్గంగా ఉంటుంటాది.
0: దీస్ అదర్ త్రీ పాత్స్, ది పాత్ ఆఫ్ జ్ఞాన, ది పాత్ ఆఫ్ కర్మ అండ్ ది పాత్ ఆఫ్ యోగా ఆర్ ఆల్వేస్ సమ్ వాట్ మోర్ డిఫికల్ట్ దాన్ ది పాత్ ఆఫ్ భక్తి.
1: కనుక ప్రేమ అనేటువంటిది చాలా సులభమైనటువంటి మార్గము, చాలా దగ్గర మార్గము.
0: ది పాత్ ఆఫ్ లవ్, ది పాత్ ఆఫ్ ప్రేమ ఈజ్ అన్ ఈజీ పాత్ అండ్ ఈజ్ అ షార్ట్ పాత్.
1: ఈ ప్రేమను కూడాను కేవలం ఒక వ్యక్తి పైన కానీ లేక ఒక సంఘము పైన కానీ ఒక దేశము పైన కానీ ఒక కర్తవ్యం పైన కానీ పెట్టడం కాదు, సర్వత్రా ఇట్టి ప్రేమను మనం వ్యాప్తింపజేయడానికి పూనుకోవాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ ఆర్ ప్రేమ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ ఐదర్ అన్ ఇండివిజువల్ ఆర్ ఆన్ ఎ కమ్యూనిటీ ఆర్ ఆన్ ఎ కంట్రీ ఆర్ సమ్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్, బట్ దిస్ ఈస్ ఎ వైడ్ స్ప్రెడ్ లవ్.
1: కనుక ఈ ప్రేమను విశాలమైనటువంటిదిగా మనం వ్యాపింపచేసినప్పుడే ఈ ప్రేమ యొక్క ఏకత్వాన్ని కానీ దివ్యత్వాన్ని కానీ పవిత్రాన్ని కానీ మనం అనుభవించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ బ్రాడన్ దిస్ వెరీ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ దట్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆర్ ది డివినిటీ బిహైండ్ సచ్ లవ్.
1: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: God is the embodiment of prema.
1: అట్టి ప్రేమ స్వరూపుణ్ణి పొందడానికి, చూడడానికి, చేరడానికి, తన తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రేమనే మనకు ఆధారము.
0: టు రీచ్ గాడ్ దిస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ ఈవెన్ టు అండర్స్టాండ్ హిమ్ ఆర్ గో క్లోజ్ టు హిమ్ ది ఓన్లీ పాత్ దట్ ఈస్ అవైలబుల్ టు అస్ ఈస్ ది పాత్ ఆఫ్ లవ్.
1: ఇప్పుడు ఒక చంద్రుడు పుట్టాడు, చంద్రుడు చూడాలనుకున్నప్పుడు మనకు ఒక టార్చ్ లైటో లేక అరకన్ లైటనో టెక్నాక్స్ లైటో ఇంకే విధమైనటువంటి యొక్క లైట్ లో మనకు ఆధారం అనవసరం.
0: When the moon comes up in the sky, if you want to look at the moon, a kind of torch light or a Petronax light or any other artificial light is unnecessary to look at the moon.
1: Karanam emanaga chandrini choodalanukunnappudu chandrini yokka velthurtha dwarane chandrini chuttaniki sadhyam avutundi.
0: The reason why that when you want to see the moon, it becomes possible to look at the moon by the light of the moon.
1: Adhe vidhamugane prema swaroopudainatundi paramaatmani chendalanukunnappudu ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు అతని ప్రేమ ద్వారానే మనం తెలుసుకోవటానికి, అతని ప్రేమ ద్వారానే పొందడానికి అతి సులభమైనటువంటి మార్గము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యూ వాంట్ గో నియర్ గాడ్ హూ ఇస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ ప్రేమ ఆర్ ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ గాడ్ హూ ఇస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ ప్రేమ ఇట్ బికమ్స్ పాసిబుల్ ఓన్లీ టు గో టు హిమ్ అండ్ అండర్స్టాండ్ హిమ్ త్రూ అండ్ బై మీన్స్ ఆఫ్ హిస్ లవ్.
1: అటువంటి ప్రేమస్వరూపుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడా? లేదు లేదు. ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం.
0: సచ్ గాడ్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ హీ ఇన్ సమ్ స్పెసిఫైడ్ ప్లేస్? ఈజ్ హీ కన్ఫైన్డ్ టు వన్ ప్లేస్? నో. ఈశ్వర సర్వభూతానాం గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ థింగ్. గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుక సర్వమును ప్రేమించి పరమాత్మని ప్రేమగా నీవు అనుభవించుకోవటము ఇది అత్యవసరమైనటువంటి మార్గం యువకులకు.
0: ఇట్ ఈస్ ఎ వెరీ ఎసెన్షియల్ పాత్ ఫర్ యంగ్ పీపుల్ టు లవ్ ఆల్ అండ్ టు రిగార్డ్ లవింగ్ ఆల్ యాజ్ లవింగ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్.
1: పరమాత్ముడు స్వార్థరహితుడు కనుక మనము కూడాను అట్టి ప్రేమను స్వార్థరహితమైనటువంటి దానిగా మనం అభివృద్ధి గావించుకోవటం కూడాను అత్యవసరం.
0: సిన్స్ గాడ్ ఈస్ సెల్ఫ్లెస్ వీ ఆల్సో షుడ్ ప్రమోట్ అవర్ లవ్ ఇన్ ఎ మేనర్ దట్ ఇట్ బికమ్స్ సెల్ఫ్లెస్ లవ్.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క పరమాత్మని ప్రేమను స్వార్థంగా అనుభవించుకోవటము ఇది కేవలం పరార్థానికి మార్గం కానేరదు.
0: టు ఎంజాయ్ లవ్ ఆఫ్ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ ఇన్ ఎ సెల్ఫిష్ మేనర్ అండ్ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఎ రైట్ పాత్.
1: అయితే మనకు ఒక స్థాయికి వచ్చేంత వరకు భగవంతుని ఒక హద్దులో మనం అనుభవించుకోవటానికి ప్రయత్నం చేయాలి.
0: బట్ అంటిల్ వీ రీచ్ ఎ సర్టన్ హైట్ వీ షుడ్ ట్రై అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ఎ సర్టన్ లిమిటేషన్ ఇన్ ఎ సర్టన్ ఫిక్స్డ్ మేనర్.
1: మనము మన యొక్క ప్రేమ ఒక విధమైనటువంటి యొక్క చిన్న స్థాయిలో ఉంటున్న సమయం నందు మనము విశాలమైనటువంటి ప్రేమగా మనం అభివృద్ధి గావించుకోవటం కానీ లేక అనుభవించుకోవటానికి ప్రయత్నం చేయటం కానీ ఇది అసాధ్యము.
0: when we are in a limited position, when our own love is not broad enough and is confined to certain limitations, then it is not possible to experience the love of God in a broad manner.
1: కనుక మొట్టమొదట మన ప్రేమను విశాలము చేసుకోవటానికి తగినటువంటి కొన్ని నిబంధనలు కూడా మనం అనుసరించాలి.
0: ది ఫస్ట్ స్టెప్ ఫర్ అస్ దేర్ ఫోర్ ఈస్ టు ఫాలో సర్టన్ మెథడ్స్ సర్టన్ ప్రాక్టీసెస్ బై విచ్ అవర్ లవ్ కెన్ బి బ్రాడెన్డ్ సఫిషియెంట్లీ.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణము,
0: దేర్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఊదొత్తి ఉంది, అందులో అగ్గి కనిపిస్తుంది అది మనకు.
0: వీ టేక్ ఎ స్మాల్ ఇన్సెన్స్ స్టిక్, ఇన్ దట్ ఇన్సెన్స్ స్టిక్ వీ ఫైండ్ ఫైర్.
1: అదే కాకుండా మనం ఒక సిగరెట్ తాగుతున్నాము, దాంట్లో కూడా మనకు నిప్పు కనపడుతూ ఉండాలి.
0: నాట్ ఓన్లీ దట్, ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ ఎ సిగరెట్, ఇన్ ది సిగరెట్ ఆల్సో యూ విల్ ఫైండ్ సమ్ ఫైర్.
1: ఒక కొండపైన పెద్దగా అగ్ని మండిపోతుంటుంది.
0: ఇఫ్ దర్ ఇస్ అ ఫారెస్ట్ ఫైర్ ఆన్ ఎ హిల్,
1: అది అగ్ని. సిగరెట్ ఎందున్నటువంటిది అగ్ని, ఊదొత్తి ఎందున్నటువంటిది అగ్ని.
0: ది ఫారెస్ట్ ఫైర్ ఆన్ ఎ హిల్ ఈజ్ ఫైర్. The fire at the end of a cigarette is fire, and the fire on an incense stick is also fire.
1: Aithe moodu kudunu agni swaroopamule anukoni pedda kattalu vechi aa cigarette yokka agni paina pedithe leka moodatti yokka agni lo pedithe ani ye maatram abhirudhi avutunda unnatundi agni kudunu aaripothundi.
0: In the feeling that all the three constitute fire, if you bring big firewood and put it either on the cigarette or on the incense stick, then will the firewood catch fire? No, the fire on the incense stick and on the cigarette may be extinguished.
1: అదే కొండలో భద్రంగా మండుతున్నటువంటి యొక్క అగ్ని లోపల పచ్చి అరటి చెట్టును కొండపై వేసినా కూడాను భస్మం అయిపోతుంది.
0: But if you go to this raging forest fire on the hill, even if you create tender plantain leaves and put them in that raging fire, they will catch fire and they will burn.
1: అదే విధంగానే మన యొక్క ప్రేమ ఏదో కొంచెం అల్ప స్థితి లోపల ఉన్నటువంటి సమయంలో సర్వ సమానత్వము, ఈశ్వరుడు సర్వవ్యాపిగా ఉంటున్నాడని అనేక మందిని అనేక రకములుగా మనం ప్రోగు చేసుకోవటానికి పూనుకుంటే మన యొక్క ప్రేమ అనేటువంటి అగ్ని కూడా ఆరిపోవచ్చు.
0: In the same manner, when the fire of love in you is not broad enough, if you begin to jump to broad ideas, and if you talk of equal-mindedness, and if you talk of everyone being equal-minded, bring them to you, then it may so result that the fire of love in you is so feeble that it may get extinguished.
1: కనుక మొట్టమొదట ఈ సర్వ సమానత్వం అనేటువంటి ప్రేమను మనము అభివృద్ధి గావించుకోవాలనుకున్నా లేక అనుభవించాలనుకున్నా మనలో ఉన్నటువంటి ప్రేమను క్రమక్రమేణా పెంచుకుంటూ పోవాలి. ఆ పరమాత్మని యొక్క సన్నిధినే పెన్నిదిగా భావించుకునే స్థితి మనకు రావాలి.
0: Before you can experience this equal-mindedness, before you can experience loving everybody in the same manner, with the same intensity, the first step which you have to do is to promote the love within you and raise it to a sufficiently high and broad level.
1: దీనికి ఒక ఆకారము, ఒక కాలము, ఒక నియమము అత్యవసరం.
0: It is necessary that you should recognize a form, a limitation, a condition and an appropriate time for this.
1: దీనికి దేశకాల పాత్రల యొక్క అనుభూతి లేకుండా ఉండినప్పుడు మన ప్రేమను ఏమాత్రం కూడా మనం కాపాడుకోలేము.
0: If we do not take cognizance of the conditions around you, of the country, the time and the situation, then we won't be able to promote the prema in us.
1: భగవంతుడు కేవలం ఒక సముద్రం వంటి ప్రేమ కలిగి ఉంటుంటారు, కానీ సముద్రంలో ఉన్నటువంటి జలము మనం ఎంత పాత్ర తీసుకుని పోతామో అంత పాత్రకు మాత్రమే మనం అందుకోవడానికి అరుణమవుతాం. కానీ సముద్ర జలం అంతా కూడా మనము ఉరి తెచ్చుటకు వీలు కాదు.
0: గాడ్స్ లవ్ ఈజ్ లైక్ ఎన్ ఇన్ఫినిట్ ఎండ్లెస్ ఓషన్. Simply because God's love is like an endless ocean, we cannot get all the water from the ocean. We can get only that amount of water which is limited by the size of the pot which you carry with you to bring the water.
1: కనుక మొట్టమొదట మన పాత్రను పెద్దదిగా చేసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే సాధన అన్నారు.
0: So the first thing to do is to make the pot of your heart large enough. To making it large enough is what is called sadhana.
1: ఈ సాధన యందు మొట్టమొదట మాతృభక్తి.
0: ఇన్ దిస్ సాధన ది ఫస్ట్ స్టెప్ ఈజ్ మాతృభక్తి, రెస్పెక్ట్ ఫర్ యువర్ ఓన్ మదర్.
1: ఈ మాతృభక్తి ఎందు మొట్టమొదట మనం పుట్టినప్పుడు నుంచి మన తల్లి మనమును ఎంతవరకు ప్రేమించి, ఎంత దగ్గర తీర్చి, ఎన్ని విధములు లాలించి ఆలించి పాలిస్తున్నదో ఆ విధమైనటువంటి యొక్క ప్రేమను కూడాను మనం తల్లికి అందించడానికి కూడాను మనం సంసిద్ధులై ఉంటుండాలి.
0: This bhakti towards your mother should be such that you recognize the many ways in which the mother has brought you up since you were born, in many ways in which mother has looked after you and has made you older and elder. You must return in bhakti, the gratitude to your mother.
1: ఆ యొక్క తల్లి కూడాను ఈ కుమారుని పైన వాత్సల్యమైనటువంటి యొక్క ప్రేమ చేత ఆ కుమారుని యొక్క క్షేమములను, ఆ కుమారుని యొక్క అభివృద్ధిని, ఆ కుమారుని యొక్క యోగక్షేమాన్ని తాను క్షణక్షణము కూడాను చూస్తూనే వస్తుంటాది.
0: The mother in return will also show bhakti called vatsalya towards the son, and she will be showing at every moment kindness and generosity by which she will protect the son and bring him up.
1: తనకు స్నానం చేయించి చుక్కా పెట్టి చెట్లలో పండబెట్టి అతన్ని నిద్రలోపి తన పని తాను చేసుకునేంత వరకు కూడాను ఆ పిల్లవాడి పైన సర్వ లక్ష్యాన్ని కూడా ఇమిడ్చి తన కర్తవ్యంలో ఉంటుంటాది.
0: Mother will bathe the baby, will dress the baby, will cajole the baby, will put the baby to sleep. While putting the baby to sleep, she will be thinking of the baby and yet attending to her daily duties.
1: ఈ విధంగా కుమారునికి తల్లి పైన, తల్లికి కుమారుని పైన ఉన్నటువంటి యొక్క వాత్సల్యము, మాతృభక్తి, ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధమును పురస్కరించుకున్నప్పుడు అది భగవద్భక్తిగా మారిపోతుంది.
0: In this way, the attachment and the love between the mother and the son, from the mother to the son and from the son to the mother, if this is promoted in the proper way, that itself can be shaped and can be given a form which will be called bhakti to God.
1: దీనిని పురస్కరించుకుని ఏ భాగవతమునందు వాత్సల్య భక్తి అనేటువంటి పేరుతో దీన్ని ప్రకటిస్తూ వచ్చారు.
0: It is in this context, this type of bhakti or devotion or love between mother and son in Bhagavata has been called the Vatsalya bhakti.
1: Buddhi papa ayini chetana indu unchukoni snanamu cheyinchi chukka betti tanaka pandu vale tana vadulo panda pettukoni aneka rakamulaga aa yokka kumaruni yokka muddulu moota kattetundi yokka mohamonu chuchi taanu murichi poyetundi chithi lopala aa yokka kumaruniki sannitha sambandhanga yerpadipoyindi ee Yashoda.
0: The mother in Yashoda was looking after the baby, was bathing the baby of the Lord, was dressing and putting ornaments on the baby of the Lord, and was cajoling and putting the baby to sleep. This kind of attachment was such that she put the baby like a jackfruit on her lap and was expressing her great love towards the baby.
1: Inte kaadu devaki devi kumarudainappudiki tana kumarunuga bhavinchi కేవలము వాత్సల్యం అనేటువంటి దాన్ని సంపూర్ణంగా ఇమిడ్చి కేవలం కృష్ణునికి వాత్సల్య భావంతోని అతనికి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఏర్పరచుకున్నది ఈ యశోద.
0: నాట్ ఓన్లీ దట్, ఆల్దో కృష్ణ వాజ్ బాండ్ టు దేవకీ దేవి, యట్ యశోద వాజ్ లుకింగ్ ఆఫ్టర్ కృష్ణ యాజ్ ఇఫ్ హీ వాజ్ హర్ ఓన్ సన్ అండ్ షీ వాజ్ డెవలపింగ్ వాత్సల్య భక్తి అటాచ్మెంట్ టు కృష్ణ యాజ్ ఇఫ్ హీ వాజ్ హర్ ఓన్ సన్.
1: ఎంతమంది గోపికలు వచ్చి ఈ యశోదకు కొన్ని విధమైనటువంటి తంటాలు చెప్పినప్పటికీ, కంప్లైంట్ చేసినప్పటికీ యశోద ఆ కుమారుని పైన ఉన్నటువంటి వాత్సల్యం చేత అన్నింటినీ కూడా మరచి ఆ కుమారుని ప్రేమిస్తూ వచ్చింది యశోద.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ సెవరల్ గోపికాస్ యూస్ టు కమ్ ఫ్రీక్వెంట్లీ అండ్ మేక్ కంప్లైంట్స్ టు యశోద అబౌట్ కృష్ణ, యట్ యశోద వాజ్ ఆల్వేస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది లవ్ అండ్ వాత్సల్య టువర్డ్స్ హర్ సన్ షీ వాజ్ లవింగ్ హిమ్ ఆల్ ది మోర్ అండ్ నెవర్ బాదర్డ్ అబౌట్ ది కంప్లైంట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క కంప్లైంట్స్ కు తాను సహించుకోలేక ఒక దినము తన రూము నందు కూర్చోబెట్టుకుని యశోద చక్కగా గడ్డను నిమురుతూ, తల నిమురుతూ, బుద్ధికిస్తూ అనేక రకములుగా చెప్పుతుంటుండాలి. నే పెట్టిన ఉత్తిరవు గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్లుగా లో గుట్టున తినేదవు నీతో పుట్టెనున్న తెల్ల కృష్ణ. నాయన, మన ఇంటిలో ఎన్న లేదా, మన ఇంటిలో కావలసినంత పెరుగు లేదా, నే పెట్టితే ఎందుకు తినవు? పర్ల ఇంటి నుండి నీవు వెన్న తీసుకుని వచ్చి అనేక రకములైనటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి మాటల చేత నిన్ను దూషిస్తుంటే నీ తల్లి అనేటువంటి నేను భరించుకోగలనా? కనుక ఎందుకోసం నీవు పర్ల వెన్ననే మాత్రమే నివాసిస్తున్నావు కాని స్వగృహంలో ఉన్నటువంటి వెనని వాసించటం లేదే నాయన, ఇటువంటి పనులు మంచివి కాదు అని చక్కగా మంచి మాటలతో బుజ్జగిస్తూ చెప్తూ వచ్చింది.
0: On one occasion, when these complaints became too many, the mother could not bear the complaints. Then she was cajoling the child, she was cajoling Krishna, and she was asking him, what is the matter? When I feed you, you do not eat. You seem to neglect what I give you. You only go to others' houses and you eat butter and curds in their houses. Why is it? Is there no butter in our house? Is there no curd in our house? What is the matter? Why are you doing this? She was cajoling and in a very endearing manner asking him why he is doing this kind of thing.
1: Balaramudu Satyaki vachi amma Gopaladu matti tintunnadu ani anek rakamuga tana sodarulainatunte varu kuda tantalu cheppinappudu nooru kertamani cheppi nooranta venna vasana ooranthayu aagadambu okate raddu goranta levu pala inta chinna pillavadaipoyi kuda nu ఏమిటి నువ్వు మన్నుతున్నావట, నువ్వు మన్ను చూస్తావంటే నీ యొక్క నోరంతా కూడా నువ్వు వెన్నవాసనంగా వస్తుంది, అది మట్టి వాసనే లేది. కనుక వారందరూ నీ పైన తంటాలు చెప్తున్నారా ఏమిటి, నీది సత్యమా వారి సత్యమా అని సందిగ్ధావస్థలో మునిగిపోయిందట యశోద.
0: When Balarama and Satyaki, the brothers, came and complained to Yashoda that Krishna was going and eating mud and dust, she was very confused. She asked him to open the mouth. When the mouth was opened, she said, "Your mouth is smelling butter." And they say that you have been eating dust and mud. Which is the truth? Have you been eating dust or have you been eating butter? They say you are eating dust and mud. Is this the truth or is that the truth? She was in a state of great confusion.
1: Akkada Krishna yokka mahattaramainatuvanti jeeva shakti yokka tadbhavani kodanu Krishna yokka notu nunchine kodanu uchcharistunnadu.
0: There, from Krishna's own mouth, Krishna's divinity, the greatness of Krishna was being uttered. Though he was tiny and small, little baby, his greatness was being shown from his own mouth.
1: Amma, Krishna yokka mahattaramainatuvanti jeeva shakti yokka tadbhavani kodanu Krishna yokka notu nunchine kodanu uchcharistunnadu.
0: There, from Krishna's own mouth, Krishna's divinity, the greatness of Krishna was being uttered. Though he was tiny and small, little baby, his greatness was being shown from his own mouth.
1: Amma, mannu tinangane shishuna, aakuntina verrina, nenu pichuvanna, nenu chinna pillavanna, ani cheppadante, taanu ento goppavaadu anetundi yokka vishayam indulo manaku spashtam avuthu vastundi.
0: He is addressing his mother and asking her, "Am I a child? Am I so innocent as to eat dust?"
1: Kaluka Krishnudu cheppinatundi jababu lopala taanu pavitramainatundi purushottamudani kevalamu oka lokanni uddharimpajeseetundi oka dharma sthapakudani cheppetundi oka vishayam lopala indirect ga cheptunnadu. Amma mannu tinangane shishuvuna chinna pillavadu nee shishuvuna ante inkem taanu goppavadu annattu ga kada. ఆ కుంటున్నా వెర్రినా నేను దుడ్డవాడినా లేకపోతే వెర్రివాడినా కాదు కాదు.
0: When a small baby asks the mother the question, "Am I a baby to eat dust?" What does it signify? It signifies that he is not a baby. He is something very much bigger than the baby. He is expressing his own greatness in a remarkable manner in these simple words. When he asks the mother, "Am I a baby or am I foolish? I am none of these things." And in the very answer, the sacredness and the greatness of this avatar, that he is the greatest of avatars, is being expressed.
1: Brahmandamantayo bojjalo unnatti bachchamochimu naaku pettataguna.
0: When the whole universe is contained in my own stomach, is it possible for you to feed me with some little sweet?
1: Sarva jeevulu yandu sancharinchina naaku sariyaina peredu sadhyamaguna.
0: While I am present in every jiva, while I am here and while I am moving in every jiva, is it possible for you to give me an appropriate name?
1: Sarva jalamuni yandu sancharinchina naaku snanambu cheyimpa alaviyaguna.
0: While I move about and while I am present in all the waters, all the oceans of this world, is it possible for you to give me a bath with water?
1: Brahmandamantayu bojjalo unnatti bachchabojjam naaku pettataguna ante tana yokka bojjalo brahmandamanta untundadata. కోటి సూర్యుల కాంతి నేటి కలిగిన నాకు ప్రమిద ద్వీపమును ఎవరు పట్టగలరు.
0: When he says that when all the universe is in his own stomach, how can you feed him with some little sweet? He also says when his brightness is like that of the million suns, can you at all lift a lamp to show me to someone else?
1: అజహరాదులకైన అందని వాడను నా రూపు కనుగొని ఎవరి తరము.
0: I cannot be understood, I cannot be approached by the biggest of people in this world. How can anyone understand or comprehend my form?
1: ఈ విధమైనటువంటి పలుకులంతా కూడాను తాను నిరూపించినటువంటి ఒక స్వస్వరూపంలోనే దర్శింపజేశాడు.
0: These kinds of words which he uttered, the examples which he gave, were such that he is simply exhibiting his own true form, the Vishwarupa, the divine form.
1: కానీ ఎన్ని చూచినప్పటికీ ఈ మాతృమూర్తి అయినటువంటి యొక్క యశోద తన యొక్క వాత్సల్య భావం నందే మునిగి, నాయన నీ యొక్క బ్రహ్మాండాలు నాకు అక్కరలేదు, నీ యొక్క విశ్వ విరాట స్వరూపం నాకు అక్కరలేదు, నీ యొక్క సృష్టి స్థితిలో అయినంతవరకు కూడా నేను ఆశించడం లేదు, నాకు నా గోపాలుడే చాలు అని ఆ గోపాలుని యొక్క సంబంధాన్ని కూడాను తాను నిరంతరము ఆశించి ఆనందించి ఆ సంబంధం లోపలనే తాను మోక్షాన్ని పొందిపోయింది యశోద.
2: in spite of hearing all this, in spite of seeing all this, in spite of being told about the greatness and the divinity of Krishna, yet the mother in Yashoda was such that she was always wanting the motherly prema towards the son. She was wanting to see him as a young baby, as her son. In that attachment, in the vatsalya prema of a mother towards the son, she was getting emancipated.
1: Kanuka manamu mokshanni pondalanukunna leka muktini chendalanukunna premanu anubhavinchalanukunna manamu edo oka vidhamainatundi sevanam, kirtanam, vishnu sarnam, pada sevanam, vandanam, archanam, dasyam, sneham, aatmanivedanam ani inni margalu manam anusarinchanakkaraledu. ఒక్క ప్రేమతో ఆ పరమాత్మనికి మనం బంధువులుగా, పరమాత్మనికి సంబంధులుగా మనం అయిపోయినామంటే అదే చాలు. సర్వమునకు అదే మూల కారణంగా మనకు ఆధారం వస్తుంది.
2: If you want to get liberation, if you want to get realization, then it is not necessary for you to follow all the various different types of bhakti which have been described. But choose one, choose prema. Through one chosen path like prema, if you attach yourself to God, then it will be possible to realize Him.
1: కనుక ఈ విధమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి యశోద క్షణమైనా కూడాను కృష్ణుని వదిలిపెట్టక, క్షణమైనా కృష్ణుని యొక్క చింతలు చేయక, క్షణమైనా కృష్ణుని యొక్క మోమును చూడక, క్షణమైనా కృష్ణుని యొక్క ముద్దు మోమునకు ముద్దు పెట్టక ఉండేటువంటి యొక్క స్త్రీ కాదు ఆ యశోద.
2: Yashoda was such that she was filled with prema. All her time was filled with prema towards Krishna. She never spent one moment separated from Krishna. She never spent one moment not thinking of Krishna. She never spent one moment without the thought and being near to Krishna.
1: Nayana, ee lokamulo anandam veerukutunnada bosinavula pasipapala palabukkala chuttu aa kattagettukoni aadutunnatundi ee aanandanni nenu ettu visarjinchi jeevinchagalanu ani aa Yashoda chaala partapinchipoyetundi.
2: She used to say, is there any bliss which is greater than being near these tender children? The rosy cheeks of yours, the tender cheeks of yours create so much happiness and bliss in me that there is nothing, no more bliss greater than this.
1: Kanuka aa bala swaroopamainatundi daani పుత్రునిగా భావించుకునియే ఆ మాతృమూర్తి మోక్షాన్ని అందుకుంది. ఇదే వాత్సల్య ప్రేమ అని ప్రకటిస్తూ వచ్చింది మన యొక్క భాగవతం.
2: She regarded this form, this baby form of the Lord as her form. She expressed so much prema towards this baby form of the Lord and thus she realized and she reached emancipation. This has been called in our Bhagavata as the Vatsalya Prema.
1: ఇది సత్యభక్తి. సత్యభక్తి అనగా గోపాలుడు కృష్ణుడితో చేరి గోవులు గాస్తూ అరణ్యమునకు పోతూ కేవలం అతనిలో వారు కూడాను వీరు దొంగలుగా, వీరికి వారి తోడు దొంగలుగా, ఒకరికొకరు సన్నిహిత సంబంధమైనటువంటి వారుగా భావించడే తప్ప ఇతను మహనీయుడు, ఇతను అవతార పురుషుడు, ఇతను కేవలం పురుషోత్తముడు ఇలాంటి యొక్క భావములు ఆ గోపాలు ఏమాత్రం కూడాను లేదు.
2: The next is సత్యభక్తి. సత్యభక్తి was demonstrated by Gopalas. Playing with Krishna. Gopalas were mixing with Krishna. Gopalas were feeling that Krishna was one of them. They never distinguished him as being separate from him. They never thought that he was God or an incarnation or an avatar. They thought that Krishna was one of the Gopalas. That kind of intimate relationship, being one in relation to them, is called Satya Bhakti.
1: Gopalanito adavulaku povatamu, govulu gaatatamu, chettu kommala aataadatamu, koti komma aata aadatamu, ఇంకా దాగుడుమూతలు ఆడటము, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న ఈ యొక్క అల్లరి చేష్టల చేతనే, కేవలం వారిలో ఉన్నటువంటి ఆటల చేతనే ఆ గోపాలుని యొక్క సన్నిహిత సంబంధాన్ని వారు అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
2: టు గో టు ది ఫారెస్ట్ విత్ కృష్ణ, టు ప్లే విత్ హిమ్ హైడ్ అండ్ సీక్ ఇన్ ది ఫారెస్ట్, టు బి వన్ విత్ హిమ్, టు రిగార్డ్ హిమ్ యాజ్ వన్ అమంగ్స్ దెమ్సెల్వ్స్ అండ్ ఆల్ ది టైమ్ టు బి ప్లేయింగ్ విత్ హిమ్ వాజ్ ది మేనర్ ఇన్ విచ్ దే ఎక్స్ప్రెస్ దేర్ డివోషన్ అండ్ దే బికేమ్ వన్ విత్ హిమ్.
1: మధ్యాహ్న వేళల యందు గోవులన్నీ ఒక వృక్షం కిందకి తోలి, వీరు ఒక వృక్షం కింద కూర్చొని వారు తీసుకెళ్లి వెళ్లినటువంటి యొక్క ఈ సర్ది పువ్వులంతా కూడాను మూటలంతా విప్పి ఒక్కొక్కరు సర్ది పువ్వును కూడాను అందరికీ ఒక్కొక్క ముద్దగా పెట్టుకునేటువంటి వారు. తన యొక్క సర్ది పువ్వు తానే తినేటువంటి వాడు కాదు, తన పువ్వ అందరికీ పెట్టడం, ఇంకొకరిని మరి అందరికీ పెట్టడం, ఈ విధంగా ఒకరికి ఒకరు పెట్టుకోవటం లోపల వాళ్ల కాలాన్ని సన్నిహిత సంబంధంగా చేర్చుకున్నారు.
2: During the afternoon of the day, the cattle were all kept under a tree, under the shade of a tree, and all the Gopalas and Krishna used to sit under the shade of another tree, and they would share their food. Whatever food was brought by Krishna was not being eaten by him. The food was shared by all of them. In this manner, the food brought by each of the Gopalas was shared by Krishna and all the Gopalas. In this way, the close relationship was developed.
1: Inte kadu, okka chanamaina kudanu వారు కృష్ణుని వదిలిపెట్టి ఉండేటువంటి వారు కాదు. ఏదైనా మంచి మేత చిక్కినప్పుడు పశువులంతా ఆ మేతలో ద్రోలి వీరంతా కూడా కృష్ణునికి చుట్టుగా కూర్చొని, కృష్ణ ఏదైనా కొన్ని కథలు చెప్పు, చక్కని కథలు చెప్పమని ఈ గోపాలరంతా కూడా కృష్ణుని అడుగుతూ ఆ కృష్ణుని కథలు చెప్పుతుంటే అక్కడనే వారు పనుండి నిద్రపోయేటువంటి వారు గోపాలు.
2: Not only this, the Gopalas never strayed away, even for a moment, at to a distance from Krishna. They were always looking after the cattle, and when the cattle were grazing well and happily, they used to come and sit with Krishna, and they used to ask him to relate some stories to them. Thus, every moment of their life, they were spending with Krishna.
1: Inte kadu, aatalu, paatalu, maatalu, ee annitti endu kudunu Krishnuni okka bhagasthuluga teesukoni vaari pranasamanamga preminchukuntu vacharu ee Gopalu.
2: In their playing, in their singing, in their talking, in every moment, they were taking Krishna as part and parcel of themselves. They were living closely and together.
1: Krishnuniki anadu murali vaayinchatam chaala baaga telisinatundi. Migita gopalana kante atani murali chaala madhuryanga undetundi. Manasunu aakarshinchetundi, unmattam chepinchetundi, mattunu kaliginchetundi.
2: In those days, Krishna could play on the murali very well, in fact, much better than any other Gopala played. Krishna, when he played on the murali, would send everyone else ecstatic, would send everyone else so deeply engrossed in his play.
1: Oka Gopala vachedi,

0: Vamadu Gopalas would come and ask Krishna, sing, sing to my heart's content and utter such sweet words so that I will feel happy. Take the essence of the Vedas, what is contained in our Vedas, take the essence, melt it and pour it into your flute and sing in such a way that this essence will come as sweet words and please and fill my heart to the heart's content.
1: Oka Gopalu ravatamu, Gopala. మన గోవులు ఉపనిషత్తులు. ఈ గోవుల యొక్క పొదుగు నాలుగు భాగములే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్మ వేదములు అనేటువంటి నాలుగు వేదములు. ఈ నాలుగు వేదముల నుంచి కూడాను మన సారము తీసి గీత అనేటువంటి చీరము లోపల నీవు వేణునాదము లోపల ఈ భగవంతుని యొక్క శబ్దమనేటువంటి బ్రహ్మను నీవు గానరూపకంగా మాకు పలికించమని, మాకు వినిపించమని, మాకు ఆనందింపచేయమని ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు గోపాలు.
0: Another Gopala would come and ask Krishna, tell him that our cows are the Upanishads and the four teats of each cow, they are the four Vedas. Out of the cows, milk the Vedas, the essence of Vedas, the Upanishads, and pour it into your flute, make it the Nada Brahma, sing, utter such words to my heart's content, sing the Upanishads and the essence of Vedas from the cows. This is what another Gopala would ask.
1: Yividamga Gopala ante kudunu Gopala chuttu tirigi అనేక రకములుగా ఆ గోపాలుని అనుభవించి అతనికి సన్నిహిత సంబంధులుగా చేసుకుని కేవలము తన యొక్క సోదరుని వలె భావించుకుని, మిత్రుని వలె భావించుకుని వారు గోపాలులో లీనం పొందినటువంటి వారు గోపాలు.
0: ఇన్ దిస్ మేనర్ ది గోపాలాస్ వర్ గోయింగ్ రౌండ్ కృష్ణ, వర్ క్లోజ్ టు హిమ్, వర్ నియర్ హిమ్, దే రిగార్డెడ్ హిమ్ యాజ్ దర్ ఫ్రెండ్, దే రిగార్డెడ్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ దెమ్, దే ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ విత్ హిమ్ అండ్ దే బికేమ్ వన్ విత్ హిమ్.
1: ఇంతే కాదు, ఈ గోపాలునితో చేరి చల్లని సమయమునందు ఆ యొక్క యమునా తీరమునకు వెళ్లి వారు గోపాలునితో ఈతలాడి అనేక రకములుగా కూడాను అతనిని పట్టవాలనని నీటిలో మునిగి అతని వెంట పోతుంటే అనేక చేపలు పెద్ద చేప వెంట పోతున్నట్టుగా కృష్ణుడు ముందు పోతుంటే అనేక గోపాలునితో అతని కాళ్లు పట్టాలని చెప్పని ఈ నీటిలో వీస్తూ పోతుంటే ఎంతసేపు అయినప్పటికీ కృష్ణుడు యొక్క పాదములు చిక్కేటువంటివి కాదు.
0: Not only this, these Gopalas used to go to the banks of Yamuna on a cool river and they would swim in the river. When they swim in the river, then Gopala is going ahead. When all these Gopalas were going behind him, it looked as if the big fish is swimming ahead and the small fish were trying to catch the legs of the big fish, but they are not able to catch his legs at all. This would go on and on and on, and this scene was one where the Gopalas were pursuing under the water Krishna.
1: కనుక ఈ విధంగా వారు నిత్య జీవితంలో తాము ఒక మిత్రుడని, తాము ఒక స్నేహితుడని సామాన్యమైనటువంటి మానవుడిగా వారు భావించి ఆ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని వారు అనుభవిస్తూ వచ్చారు.
0: Not only this, in many ways, in this manner, in their daily life, in common events, they were regarding Krishna as their friend, as their human friend, as their common friend, and they were enjoying the humane qualities in Krishna, not recognizing and not realizing the divinity in him.
1: Tama swanta annatammulu dooramaina kodanu vicharinchetunte varu kaadu gopalu, kaani krishnudu okka chanam kanipinchukokapothe chaala baadhapadetunte varu gopalu.
0: Gopalas were not worried, even if their own brothers and sisters and kith and kin were at a distance from them. But if they were separated for a moment from Krishna, they were very sad and sorry.
1: Kanuka edo oka vidhamga bhagavantuniki daggara samipulu kavadaniki taginatundi prayatnam chesinatundi varu aanati oka gopalu. Ante kaani edo konni sadhanalu, edo konni tapasulu, edo konni yagna yagadi kratavulu chesi bhagavantuniki samitamainatundi varu kaadu. ప్రేమ చేతని ఈ యొక్క గోపాలునికి సన్నిహితులైనటువంటి వారు.
0: Thus we see that the Gopalas of those days were adopting some method or other. By some method or other, they have to get close to Krishna. That was their aim. They were not doing any tapas or special sadhana to attain God. But by they were adopting short methods like prema, love and being near to Krishna.
1: అనగా ఈ సముద్రం వంటి తన యొక్క ప్రేమ నుంచి బిందువులుగా వచ్చినటువంటి యొక్క మానవత్వమే ప్రేమను ఈ బిందువును సముద్రంలో చేర్చినట్టుగా తమ ప్రేమను ఆ యొక్క అగాధమైనటువంటి యొక్క ప్రేమలో చేర్చడమే వారి యొక్క ఐక్యతగా భావించుకుంటూ వచ్చారు.
0: In other words, Krishna was regarded as the ocean of love. Gopalas regarded themselves as drops of water which have come out of this ocean of love. Their sole purpose was to take their own lives, the drops of water, and merge them with this infinite ocean of love.
1: Mana chetilo okka chukka neeru undinanta varaku adi okka chukka neeru gaane untuntadi.
0: So long as we hold a drop of water in our palm, it remains a drop of water.
1: కానీ ఆ చుక్క నీరు ఆ సముద్రంలో చేర్చేటప్పటికి సముద్రము చుక్క నీరు ఏకమైపోతుంది. కనుక చుక్క నీరు ప్రత్యేకంగా ఉంటుండదు, సముద్రంలో అదొక సముద్ర స్వరూపాన్ని పొందిపోతుంది.
0: But if we take this drop of water and throw it into the ocean and mix it with the ocean, then there is no more drop of water. The drop of water has lost its individuality and merges with the ocean.
1: Kaluka Gopalu yokka prema bindu anetundi ganni పరమాత్మని అనంతమైనటువంటి యొక్క అగాధమైనటువంటి యొక్క ప్రేమ సాగరంలో చేర్చడానికి పూనుకున్నారు. ఇంతకంటే ఐక్యము, ఇంతకంటే సాయుధ్యము, ఇంతకంటే పవిత్రత మరి వారికి ఏమున్నది?
0: Thus the Gopalas tried to take their drops of prema, the individual drops of prema, and merge those drops with the infinite ocean of prema of the Lord. What else do you want? What else beyond merging with the Lord, becoming one with the Lord, is that you require?
1: Inka mudavudainatundi virodha prema.
0: The third type of prema is called the virodha prema or inimical prema.
1: Edo oka vidhamga bhagavantuniki vaaru kodunu sambandhalaipoyinaru.
0: In some way or other, even if it is an inimical path, they have also become close to God.
1: Kamsudu, Dantravakrudu, Jarasandhudu, Upaundrika Vasudevudu, ilanti varandra kodunu chanachanamulu kodunu krishnuni dveshinchi ఏ నిమిషంలో ఎక్కడ కృష్ణుడు కనిపిస్తాడా, ఏ నిమిషంలో కృష్ణుడి నామం మనం వింటామా, వారిని హతమార్చడానికి పూనుకుంటామా అని రాత్రుల ఎందుకుడను వాడు ఉలిక్కి పడేటువంటి వారు కృష్ణుడి నామాన్ని తలుచుకుని.
0: కంస, దంతవక్ర, జరాసంధ అండ్ పౌండరీక వాసుదేవ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పర్సన్స్ హూ హేటెడ్ కృష్ణ అట్ ఆల్ టైమ్స్. దే వర్ హేటింగ్ హిమ్ సో మచ్ దట్ ఈవెన్ డ్యూరింగ్ దర్ స్లీప్ ఇఫ్ కృష్ణాస్ నేమ్ వాజ్ హర్డ్ దే వుడ్ సింప్లీ జనరేట్ హేట్రెడ్ ఇన్ దెమ్.
1: నిజంగా విశ్వాసం కలిగినటువంటి వారు స్వరూపాన్ని చూసినప్పుడు ప్రేమ వస్తుంది, ఏదో ఒక పటమును చూసినప్పుడు ప్రేమ వస్తుంది, ఏదో ఒక విషయాన్ని విన్నప్పుడు ప్రేమ వస్తుంది. కానీ విరోధమైనటువంటి వానికి రాత్రులు ఎందుకుడను, కలని ఎందుకుడను, తన యొక్క అన్ని సమయము ఎందుకుడను ఈ విరోధం అనేటువంటిది ఆ నామాన్ని స్మరిస్తూ ఆ రూపాన్ని చింతిస్తూనే ఉంటుంటాడు.
0: The people who have faith, sometime or other, when they look at the picture or when they look at the form itself, they will develop certain amount of faith. But for people who are inimical, they are such that even when they are dreaming, when they are sleeping, at all times of their life, they will only be thinking of the name of the person whom they hate.
1: Oka chinna chikati endu tana kaalapaina kaalu vesukoni aa shishupaludu aa kaalu kallaaduchukunte aa needa poi goda paina padindi appudu krishnudu vacharani tana needanu chusi kuda krishnudani bhayapadeetundi vaadu ee yokka shishupaludu.
0: There was an incident that Shishupala, he was sitting with one leg crossed over the other leg in darkness, and he found that the shadow of his leg was seen on the wall. He was suddenly terrified. He looking at the shadow of his own leg, he thought that Krishna had come.
1: Kaluka virodha bhakti anetundi emtite sarva samayamulandu sarvada sarvakalesu sarvatra chitta chintane chestuntaru ee virodha.
0: So you see, these enemies, the inimical prema is such that at all times, under all circumstances, although they think of the Lord's name in an inimical way, yet they are thinking of the Lord's name continuously.
1: ఈ విధముగా భగవంతుని యొక్క నామమును రూపమును వారి హృదయంలో చిత్రించుకుని పోయింది.
0: In this way, God's name and God's form have got permanently imprinted in their hearts.
1: ఆ విధమైనటువంటి సంబంధం చేత కృష్ణుల్లో వారు కూడా ఐక్యం అయిపోయినారు.
0: By such a close relationship, they also became identical with Krishna.
1: ఎక్కడైతే ఏమి చావుడైతే ఏమి చక్రమైతే ఏమి నిద్ర వస్తే చాలరా అన్నట్టుగా భగవంతునితో చేరిపోవటమే వాళ్ళకు సరైనటువంటి ఫలితంగా ఏర్పడిపోయింది.
0: How does it matter how you achieve your sleep? If you sleep in the veranda or if you sleep in the chautri, what you want is to be able to sleep. What you want is to become one with God. How does it matter how you become one with God?
1: అగ్నిని తెలిసి ముట్టినా తెలియక ముట్టినా దాని కాల్ చేతి దాని యొక్క స్వభావం.
0: If you touch the fire knowingly or unknowingly, still it burns you.
1: కనుక ఈ కృష్ణుని యొక్క ప్రకాశమైనటువంటి శక్తి ఎవరు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా వారి యొక్క పాపాలను భస్మం చేసేటువంటి స్వభావం.
0: This shining brilliance of Krishna is such that doesn't matter who touches it, whether he touches it knowingly, wantonly or unwantonly, yet it purifies him all right.
1: కనుక కృష్ణ నామమును తలంచటము కృష్ణ రూపము చిత్రించుకోవటము వారి పాపమును పరిహారం అయిపోవటమే దీని మూల కారణము. ఏ రకంగా చేసుకుని కృష్ణుడికి సన్నిధి సంబంధులైపోయినారు, అదే నిజమైనటువంటి యొక్క మనం కోరవలసిన సంబంధం.
0: It does not matter why and how one does it, but when one thinks of the name and thinks of the form of Krishna, then he gets liberated, he becomes one with Krishna.
1: ఇంకా నాలుగవదైనటువంటిది గోపిక భక్తి.
0: ది ఫోర్త్ వన్ ఇస్ కాల్డ్ ది గోపిక భక్తి.
1: ఇది మధుర భక్తి అని కూడా మరొక పేరుగా వచ్చింది.
0: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఆల్టర్నేటివ్లీ మధుర భక్తి.
1: వీరు నిరంతరము కూడాను కృష్ణుని యొక్క చింతన తప్ప, కృష్ణుడే మా సర్వస్వమని తప్ప, వారికున్నటువంటి ఆస్తులైనటువంటి శరీర మనస్సు కర్మల సర్వం కూడా కృష్ణుడికి అర్పితం గావించుకున్నటువంటి వారు.
0: ఇన్ దిస్ మధుర భక్తి గోపికాస్ ఆల్వేస్ థాట్ ఆఫ్ కృష్ణ, కంప్లీట్లీ సరెండర్డ్ టు కృష్ణ. దేర్ బాడీ, దేర్ మైండ్, దేర్ థాట్ హెస్ ఆల్ బీన్ సరెండర్డ్ టు కృష్ణ.
1: కృష్ణ, మా యొక్క ధనములంతా కూడాను మా దేహమే, మా ప్రేమని, మా హృదయములే, మా కర్మలే, కనుక ఈ సర్వస్వం కూడాను మీకే అర్పితం గావించుకున్నామని ఆత్మార్పితం గావించుకున్నటువంటి వారు గోపి.
0: దే వుడ్ సే దట్ ఆల్ దర్ వెల్త్, ఆల్ దట్ బిలాంగ్ టు దెమ్ వాజ్ దర్ బాడీ, వాజ్ దర్ మైండ్ అండ్ వాట్ ఎవర్ వాజ్ దేర్ ఆన్ దర్ బాడీ. అండ్ దే యూస్ టు సే దట్ దే హ్యావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్, సరెండర్ ఆఫ్ ది ఆత్మా టు కృష్ణ. దిస్ ఇస్ వాట్ దే యూస్.
1: ఏమి చేసినా గాని కృష్ణ అర్పితమే, ఏమి చూసినా గాని కృష్ణ రూపమే, ఏమి తిన్నా గాని కృష్ణ ప్రసాదమే.
0: Whatever they did, it was in the name of the Lord Krishna. Whatever they ate, it was in the name of Krishna. And whatever they performed, it was in the name of Krishna.
1: Kanuka vaaru sarvasvamu krishnuniga bhavinchukoni, vaaru jeevitame krishnuniga bhavinchukoni, kevalam krishnuni lenatundi yokka samayamu vaariki pranamu lenatundi nirjeevanga undetundi vaaru.
0: They regarded their whole life as that of Krishna. They regarded every moment of theirs as that of Krishna. If there was any moment when Krishna was present, they regarded themselves as being lifeless.
1: Krishna gopalulato aranyamunaku vellinappudu, govulato vellinappudu, gopikalandavi kudanu aaya chanamunaku gopaludu enta endalo untuntadu, ataniki momu kandipothundo emo, atani padamulanta vedekkutundo emo, cheppulu vesukunnado ledo, నీడలు కూర్చున్నాడో లేదు, అన్నము తిన్నాడో లేదు అని ఈ విధమైనటువంటి యొక్క చింతనతోనే గోపికలంతా కాలమును సాయంకాలం వరకు కాలము చెప్పేట్టుంటారు.
0: వెన్ కృష్ణ గోస్ అవే అలాంగ్ విత్ ది కౌహర్డ్స్, దీస్ గోపికాస్ ఆల్వేస్ యూస్ టు థింక్ ఆఫ్ హిమ్. దే వుడ్ బి థింకింగ్ హ్యాస్ గోపాల, హ్యాస్ కృష్ణ గాన్ టు ఏ ప్లేస్ వేర్ దేర్ ఇస్ షేడ్, హ్యాస్ హీ టేకెన్ హిస్ ఫుడ్, హ్యాస్ హీ టేకెన్ హిస్ షూస్ విత్ హిమ్, ఆర్ ఈజ్ హీ హావింగ్ సన్ బర్న్స్, what is the trouble he is undergoing in the forest. In this way they were always thinking about Krishna.
1: Kokkoka gopika ayyo maa gopalulu modale nallati vaadu, ee enda soki marinta nallapani potado emto ani aa nalladiki emaina jokkunda undadaniki repadina emaina godigichi pampisthama, ee rakamainatundi prema cheta vaaru nirantaramu gopalanto sanitha sambandham ayyetundi vaaru.
0: One of the gopikas would be thinking, originally, intrinsically, Gopala is a dark complexioned person. Now he has gone into the forest. Will his skin be sunburned and will it become darker? Tomorrow, at least I will give him an umbrella to protect his skin. In this way, all the time, in one way or other, they are thinking only of Gopala.
1: Anaga dini kantaratme vanaga. వారు తినే సమయంలో అంతా కూడాను గోపాలుడు తిన్నాడో లేదు, వారు కూర్చున్నప్పుడంతా కూడాను గోపాలుడు చల్ల నీడలు కూర్చున్నాడో లేదు, వారు పరుండినప్పుడంతా కూడాను గోపాలుడు ఏమైనా విశ్రాంతి తీసుకుంటున్నాడో లేదు, ఈ విధంగా తన దేహానికి ఏ అనుకూలములు చేసుకుంటూ ఉన్నారో ఆ సమయములంతా కూడాను గోపాలుడు అనుకూలంగానే భావించుకుంటూ వచ్చేటువంటి వారు.
0: The meaning of all this is, while they are eating, they used to remember Gopala and tell themselves, is Gopala eating? Or while they are resting, they would tell themselves and ask themselves, is Gopala resting? Has he got a good place to rest? Or when they are sleeping, they would tell themselves, is Gopala able to get good sleep? In this way, while sleeping, while eating, while resting, they are always thinking in terms of Gopala.
1: దీనిని బట్టి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతేని, మన భావము ఎట్లా ఉంటారో భగవంతుని యొక్క భావన తత్వం కూడాను ఆ విధంగా చేరి వస్తుంటారు.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, యాజ్ అవర్ ఐడియాస్ ఆర్ సో విల్ అవర్ ఫామ్ బి. ఇఫ్ వీ థింక్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ అవర్ ఐడియాస్ ఆర్ టర్న్ టువర్డ్స్ గాడ్, దెన్ వీ బికమ్ వన్ లైక్ గాడ్.
1: ఈ విధంగా నిరంతరము కూడాను కృష్ణుని చింతనే చేయటం చేత వారి దేహాలు కూడాను కృష్ణమయంగానే మారిపోయినాయి.
0: సో
1: భావం తద్భవతి.
0: So at all times, because they were only thinking of Krishna, their thoughts were full, completely filled with Krishna, their ideas were filled with Krishna, their bodies also were turning themselves into like being Krishna.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు ఒకానొక సమయంలో ఆ గోకులములకు కొత్త కోడలు వచ్చింది.
0: In these circumstances, on one occasion, to the village of Gokula, there came a new daughter-in-law into one of the houses.
1: కానీ ఈ కొత్త కోడలు వచ్చేటప్పటికే ఈ పాత కోడళ్ళంతా కూడా చేరి ఆ కొత్త కోడలకు మా కృష్ణుడు ఇలాంటి వాడు, మా కృష్ణుడు అలాంటి వాడు, గోకులం ఇలాంటిది, మేము నిరంతరము కృష్ణ చింతలోనే ఉంటున్నాము అని వీరి యొక్క అవస్థలు అన్ని కూడాను ఆ యొక్క కొత్త కోడలకు చెప్తూ వచ్చారు.
0: When this new daughter-in-law came into the village, all the older ones who had been in that village for some time gathered round her and began describing to her the greatness of Krishna, that their Krishna was so and so, was such and such. They were describing to this new daughter-in-law the appearance and the greatness of Krishna.
1: దీనికి పూర్వమే ఈ కొత్త కోడలు అనేటువంటి యొక్క నీరజ అనేక రకములైనటువంటి కృష్ణుడి నీళ్లను వినియోగం చేత తాను కూడా ఎప్పుడైనా ఒక పర్యాయం కృష్ణుని చూడాలి అని తన మనసులో కూడా చాలా ప్రకటిస్తూ ఉండేటువంటిది.
0: ఈవెన్ బిఫోర్ షీ కేమ్ టు దిస్ విలేజ్ యాజ్ ఎ న్యూ డాటర్ ఇన్ లా, హర్ నేమ్ బీయింగ్ నీరజ, షీ హ్యాడ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ది గ్రేట్నెస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ వాజ్ లాంగింగ్ టు గెట్ ఎన్ ఆపర్చునిటీ వెన్ షీ కుడ్ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ కృష్ణ.
1: ఇలాంటి సమయంలో ఇంక తన అత్తమామలైనటువంటి వారు ఎలాంటి వారంటే నీరజకు అత్త ఉన్నటువంటి యొక్క పరిస్థితి ఈ నీరజకు చాలా కఠినమైనటువంటి చర్య చిందిస్తూ వచ్చింది. నీరుది బయటకు పోకూడదు, నీరుది కృష్ణుని చూడకూడదు, కృష్ణుని నామం తలంచకూడదు. ఎందుకనగా ఆనాటి కాలంలో కృష్ణుడు కేవలము ఈ ఆటపాటల చేత ఈ యొక్క అన్ని కుటుంబాలను కూడా చెడగొడుతున్నాడనే దురభిప్రాయము ఆనాటి గోపికల్లో ఉండేటువంటిది.
0: నీరజస్ మదర్ ఇన్ లా వాజ్ అ వెరీ హార్ష్ ఉమన్. దిస్ మదర్ ఇన్ లా యూస్ టు గివ్ ఇంజంక్షన్ దట్ నీరజ షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ ది హౌస్, నీరజ షుడ్ నాట్ ట్రై టు లుక్ ఎట్ కృష్ణ, నీరజ షుడ్ నాట్ అటర్ ది నేమ్ ఆఫ్ కృష్ణ. ది రీజన్ ఫర్ దిస్ ఈస్ దేర్ వాజ్ అ ఫీలింగ్ అమాంగ్స్ ది పీపుల్ ఎట్ దట్ టైమ్ బై ప్లేయింగ్ వేరియస్ గేమ్స్ విత్ దీస్ గర్ల్స్ కృష్ణ వాజ్ రియల్లీ స్పాయిలింగ్ ది ఫ్యామిలీస్ అండ్ ది రెప్యుటేషన్.
1: నిజంగా ఇలాంటి దురభిప్రాయం రావటం లోపల ఉన్నటువంటి అంతరార్థానికి ఏమాత్రం అవకాశం లేదు. కృష్ణుడు 7 సంవత్సరాలు చిన్న బాలుడు, ఈ గోపికలతో ఆటలాడుతుంటే ఏ దురభిప్రాయం రావడానికైనా గానీ ఇది అవకాశమే లేదు. కనుక ఇది కేవలం ఒక విధమైనటువంటి భ్రాంతిగా, ఒక విధమైనటువంటి దుర్గుణమైనటువంటి యొక్క వ్యాప్తిగా ఇది కేవలం తెలియజేగినటువంటిది తప్ప, కృష్ణుడు స్వచ్ఛ హృదయుడు, నిరంతర పవిత్రమైనటువంటి శీలుడు, అలాంటి యొక్క గుణశీలుడు అయినటువంటి యొక్క కృష్ణుడి యొక్క విషయంలో ఇలాంటి దోషములు వెతికేటువంటి యొక్క దుర్మార్గులు కూడాను ఆనాడు కూడాను లేకపోలేదు.
0: Krishna at that time was a 7-year-old boy. There is no room whatsoever for having such bad ideas, misconceptions. But at that time, simply because of certain ill feelings, there were people who were promoting such bad ideas and ill feelings. But in truth, there is no basis for such statements because Krishna was a 7-year-old pure boy at that time.
1: Kani, aa gramamulo oka puratanamainatundi oka paddhati undeetundi.
0: But there was a custom in that village which was an ancient custom.
1: Adi emtanaga satti gopikalu kudanu oka raju ga unnatunti vaadu uparaju ga unnatunti vaadu samanta raju ga unnatunti yokka ee nandini gruham nunchi kudanu velupala bhagamlo oka deepam pedite aa deepanni prati gruham vaaru kudanu antichukoni povatamu ee naati kuda konni konni gramallo kudanu paddinti deepam maa intiki raalani aa deepanni antichukota kudanu oka sampradayanga undeetundi.
0: The custom was, Nanda was regarded as a sort of leader or ruler of the village. And from the leader, if there is a light which is lighted in his house, from that light, if we can get a light to our house as well, then that would be auspicious. So the custom was that everyone would go and bring a light which is lighted from the lamp which is put in the veranda of the leader, Nanda.
1: అలాంటి సమయంలో ఈ కొత్త కోడలు ఒకటి నాను ఈ అత్తగారికి జ్వరం రావటం చేత అయితే నీవు వెళ్లి ఆ యశోద ఇంట్లో ఉన్నటువంటి యొక్క జ్యోతిని వెలిగించుకుందా, లోపలికి మాత్రం పోకూడదు, కృష్ణుడు అక్కడ ఉన్నా కానీ చూడకూడదు, ఈ రకమైన జాగ్రత్తలతో చెప్పి పంపించింది.
0: వన్ డే ది మదర్ ఇన్ లా ఆఫ్ నీరజ వాజ్ హ్యావింగ్ ఫీవర్, షీ కుడ్ నాట్ గో అండ్ బ్రింగ్ ది లైట్, సో షీ సెడ్ టు గో టు నందాస్ హౌస్ అండ్ టు లైట్ ది ల్యాంప్ అండ్ బ్రింగ్ ఇట్ టు దేర్ ఓన్ హౌస్ అండ్ షీ పుట్ డౌన్ సెవరల్ కండిషన్స్. షీ సెడ్ డూ నాట్ ట్రై అండ్ లుక్ ఎట్ కృష్ణ, సింప్లీ గో అండ్ లైట్ ది ల్యాంప్ అండ్ బ్రింగ్ ఇట్ టు అవర్ హౌస్.
1: కానీ అత్త అర్థం శిరసా వహించి ఆ యొక్క అవకాశమైనా చిక్కింది కదా, యశోది ఇల్లు నేను ఒక్క రోజు తొక్కడానికైనా నాకు ఈ భాగ్యం లభించింది కదా, ఆ ప్రదేశం కూడా నేను పోవడానికి నాకు అదృష్టం ఏర్పడింది కదా అనుకుని తనలో తాను ఉప్పొంగిపోయి ఆ జ్యోతిని తీసుకుని పోయి ఆ యశోది ఇంటి ముందు పెట్టినటువంటి ఆ జ్యోతిని అంటించుకుంటూ నిలుచుకుంది.
0: నీరజ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ అట్ ది బిహెస్ట్ ఆఫ్ ది మదర్ ఇన్ లా షీఈస్ ఏబుల్ టు గో టు యశోదాస్ హౌస్, షీ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ విజిటింగ్ దిస్ సేక్రెడ్ హౌస్. So she took her own lamp and went to Yashoda's house. She stood in the veranda, lighting the wick in her hand with the light which was present in Yashoda's house.
1: కానీ అక్కడికి పోయేటప్పటికే తన భావం అంతా కూడాను, అయ్యో ఈ ఇంటిలో కృష్ణుడు తిరిగాడనేటువంటి వాడు, కృష్ణుడు ఒక్క పక్కనన్నా వస్తే ఒక్కచోరైనా నేను చూచిండేదాన్ని, నాకు ఈ భాగ్యం లేకపోయింది అని అనేక రకములుగా కృష్ణుడిని తలంచుకుంటూనే ఆ యొక్క దీపంకు దీపం అంటించేటప్పటికి దీపం అంటుకుంది, రేణు కాలుతా ఉంది, చెయ్యంతా కాలుతుండాలి, ఈమె తన్మయత్వంలో నిలిచిపోయి ఉంటుండాలి ఈ నీరజ.
0: But when Niraja went there, all her attention and all her thoughts were turned towards Krishna. She was thinking in her own mind, this is the sacred house where Krishna was moving. If by chance Krishna could come out, I can have a vision of him. All the time she was only thinking of Krishna and his greatness and her opportunity. And yet she was not mindful of the fact that the wick was in her hand and the wick was being lighted. The wick was lighted, yet she was not looking at that wick at all, but only thinking of Krishna.
1: ఆ సమయంలో యశోద వచ్చింది. ఏమిటమ్మా ఎవరు నువ్వు కొత్త కోడలుగా ఉంటున్నావే, ఏనాడు కూడా మా ఇంటికి వచ్చినటువంటి దానివి కాదు, చేయి కారిపోతున్నా కానీ దీపం నీ ముంటిస్తూ ఉంటున్నావే అని ఆమె హెచ్చరించింది యశోద.
0: Yashoda came out and saw the situation and Yashoda said, you seem to be a new person, you seem to be a new girl who has come as a daughter-in-law to this village. I have not seen you before. What is the matter with you? Your wick has caught fire and your hand is burning, yet you are unmindful and you have not removed the wick from the lamp.
1: అప్పుడు ఈమె తిరిగి తెచ్చుకుని, అమ్మా ఈ జ్యోతిలో కృష్ణుడు కనిపిస్తున్నాడు, దానివల్ల నేను మైమర్చి ఉంటున్నాను, నా తప్పు కాదు, నాకు ఈ విషయం అనేటువంటిది బయటకు చెప్పకండి, మా అత్తమామలకు తెలిస్తే నన్ను బాధిస్తారు, కనుక ఈ విషయం చెప్పకండిని చాలా ప్రార్థిస్తున్నట్టే అనేక మంది గోపికులు జ్యోతిని అంటించుకోవడానికి ఆ ఇంటికి జరబడ్డారు.
0: At these words of Yashoda, Niraja regained her consciousness. And Niraja was begging Yashoda, yes, I saw the vision of Krishna in the light which I was lighting, and so I lost myself. I was looking at the vision of Krishna in the flame which I have been lighting. Please do not mention the fact that I have lost my consciousness in the thought of Krishna to my mother-in-law and to my father-in-law. They will become very angry. As even she was saying that, several gopikas from all around came and surrounded this
1: ee maatalu vinnatundi gopikulu gopyanga lekokunda okka nimshamlo road lo padi kanulaku kanipinchenanta nanduni inta gopaludanta deepanagani pinchenanta ఆ దీపాన కనిపించేనంత అని కేకలు వేసుకుంటూ ఎగురుతూ పోతున్నారు.
0: ది గోపికాస్ హూ సరౌండెడ్ నీరజ, దే వర్ నాట్ సైలెంట్, దే వెంట్ ఇన్ టు ది స్ట్రీట్ సింగింగ్ లౌడ్లీ సో దట్ ఎవ్రీబడి విల్ హియర్ టు నీరజ దేర్ వాజ్ ఎ విజన్ ఆఫ్ కృష్ణ ఇన్ ది లైట్ ఇన్ నందాస్ హౌస్.
1: ఈ విధమైనటువంటి యొక్క గందరగోళం చేసేటప్పటికే నీరజ కుంగిపోయింది. ఇంటికి పోతానే అత్త ఏమంటుందో అనుకుంది, తర్వాత ఏమైనా అయిపోండి, నేను కృష్ణుని చూచాను, నా జీవితం పోయినా పర్వాలేదని ఆ ధైర్యం చేత ఇంటికి చేరిపోయింది నీరజ. ఈ విధమైనటువంటి యొక్క ప్రేమల చేత, ఈ విధమైనటువంటి దివ్యమైనటువంటి సమీప సంబంధం చేత గోపికలు ఆనాడు కృష్ణుని చేరడానికి ప్రయత్నం చేశారు.
0: When the gopikas were singing, Niraja was terribly afraid. Niraja thought, what kind of abuse she will have from her mother-in-law if she returned home. Yet she stubborned herself. She said, anyway, whatever may come, I have had the good fortune of having the vision of Krishna. So she went back home in that mood.
1: Karuka, Bhagavantuni cheradaniki edi pradhanamanukunte అతనికి సమీప సంబంధం అయ్యేటువంటి ఒక ప్రేమ తప్ప అన్ని మార్గం ఏమాత్రము సులభమైనటువంటివి కానేరు.
0: టు రీచ్ గాడ్ ది ఓన్లీ పాత్ ఈస్ ది పాత్ ఆఫ్ ప్రేమ అండ్ భక్తి టు గాడ్, అదర్ పాత్స్ ఆర్ నాట్ ఈజీ పాత్స్ ఎట్ ఆల్.
1: ఈ విధంగా గోపికలు ముఖ్యమైనటువంటి సమీప సంబంధం చేత గోపికలు ఆనాడు కృష్ణుని చేరడానికి ప్రయత్నం చేశారు.
0: When the gopikas were singing, Niraja was terribly afraid. Niraja thought, what kind of

0: జ్ఞాపకం చేసుకున్నారు. ఇన్ దిస్ మేనర్ గోపికాస్ ఆల్ దర్ లైఫ్ అండ్ ఎట్ ఆల్ మూమెంట్స్ వర్ థింకింగ్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ కృష్ణ, వర్ సీయింగ్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ. దే డివోటెడ్ దేర్ ఎంటైర్ లైఫ్ అండ్ ఇన్ దట్ మేనర్ దే మెర్జ్డ్ దేర్ లైఫ్స్ ఇన్ దట్ ఆఫ్ కృష్ణ.
1: కానీ ఈ గోపికలకు అందరికీ కూడాను ఒక యజమానురాలుగా ఉండేటువంటిది, కానీ తనను యజమానురాలని తలంచేటువంటిది కాదు. సర్వ గోపికలు చేరి ఆమెనే ఒక యజమానురాలుగా భావించుకుని ఏ చిక్కులు జరిగినా ఏ చింతలు జరిగినా ఆమె దగ్గర పోయి మొరపెట్టుకునేటువంటి వారు ఆమెనే రాధ.
0: To all these gopikas, there was one who was a leader. It's not as if she wanted to become a leader. All the gopikas chose her as a leader. Whenever they had any difficulty, they used to go to her and explain to her and ask her to give relief to these gopikas. That was Radha.
1: Radha anaga kevalamu edo oka unmattralai poyi bagaramani tirukuntu ee naadu manam cinemallo chusukuneetunte Radha, drama lo chusukuneetunte Radha, alanti Radha kaadu. Aa Radha anetunte peru lopalle pavitramainatunte antaratra imidi untundadi.
0: Radha should not convey to you the picture of the kind which we see in the cinemas today. Radha was not a person who was always in ecstasy and who was simply moving about in the streets and bazaars as you see in the cinema. Radha was an exceptional person and Radha's name itself conveys what kind of person she was.
1: Anni baakari endu kodunna samskrutamlo kodu da da da అని ఆ ద ఆ ఈ నాలుగు అక్షరములు ఉంటుంటాయి. దీన్ని మనం ఇంగ్లీష్ లో తీసుకున్నప్పుడు ఆర్ ఏ డిఏ ఇది రాధా అయిపోతుంది. అయితే ఈ అక్షరాల్లో ఆర్ నుంచి ప్రారంభమైనప్పుడు రాధా, ఏ నుంచి ప్రారంభమైనప్పుడు ఆధార్, డి నుంచి ప్రారంభమైనప్పుడు దార్, తిరిగి ఏ నుంచి ప్రారంభమైనప్పుడు ఆరాధన. రాధకు ఆధారం దార ఆరాధన, దార ఆరాధనే రాధా అని, అనగా నిరంతరం కూడాను దార ఆరాధన చేసేటువంటిదే రాధ. అంతే తప్ప అన్యమైనటువంటి యొక్క దీంతో చాలా తెలియనటువంటిది.
0: ది నేమ్ ఇట్ సెల్ఫ్ సిగ్నిఫైస్ ది సీక్రెట్నెస్ దట్ వాస్ కంటెయిన్ ఇన్ రాధాస్ పర్సనాలిటీ. వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ మే టేక్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ సాంస్క్రిట్ ఆర్ ఇన్ ఇంగ్లీష్, యూ ఫైండ్ దట్ ఇన్ ది నేమ్ రాధా ఇస్ సచ్ దట్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ ఆర్ యూ గెట్ వన్ సిగ్నిఫికెంట్ స్టేట్మెంట్ రాధా, ఇఫ్ యూ స్టార్ట్ విత్ ఏ యూ గెట్ ఆధా, ఇఫ్ యూ స్టార్ట్ విత్ డి యూ గెట్ ధారా, ఇఫ్ యూ స్టార్ట్ విత్ ఏ యూ గెట్ ఆరాధ. Thus, whatever letter you may start with, you will get a significant component of this sacred word Radha.
1: రాధకు ఆధారం ఏమిటంటే దార ఆరాధనే రాధ, అనగా నిరంతరం కూడాను దార ఆరాధన కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ. దీనికి ఏమాత్రం కూడా ఈ మధ్యలో ఏమాత్రం కూడా అడ్డురాను.
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ రాధా? ది బేసిస్ ఫర్ రాధా ఈజ్ ది ఆధార, అండ్ ఆధార మీన్స్ రాధా ఈజ్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ, ఈజ్ పర్ఫార్మింగ్ ది ఆధార ఆఫ్ కృష్ణ. ది వెరీ బేసిస్ ఆఫ్ రాధా ఈజ్ ఆధార ఆఫ్ కృష్ణ.
1: ఈ యొక్క తత్వము ఆమె యొక్క భావము ఎట్టిదనేటువంటి దాన్ని మనం ఒక్కసారి విచారించడానికి యమునా తీరము లోపల కుంజమునందు ఎదురు బొంగల మధ్యనందు కూర్చొని చాలా ఊరి వారంతా ఆమెను తరమగొట్టడం చేత ఎక్కడా తనకు స్థానం లేక ఆ ఎదురు బొమ్మల మధ్య లోపల కూర్చొని బాధపడుతూ ఉంటుండాలి.
0: If we really want to understand the aspect of Radha, the way in which she was worshipping Krishna and thinking of him, we will have to think of a certain incident when Radha went out of the village, was sitting outside the village in a bamboo thicket. When there was no one else, she was sitting in a solitary way.
1: ఆమె యొక్క ఆరాధన ఎలాంటిది అనేటువంటి దాంట్లో ఈమె మాటల్లోనే మనకు అర్థం అవుతుండాలి. ఏమని చెప్తుండాలి?

0: rest even for a moment if I am unable to see you.
1: కనుపాపవు మాటకు పసిపాపవు మనసుకు.
2: కనుపాపవు మాటకు, నా లోపలనే ఉన్నావు కనుపాప మాదిరి, కానీ చూచేకి పసిపాపగా ఉంటున్నావు.
0: If I am to describe you, you are like my eyeball within myself. But if I have to look at you, you are like a small baby who is outside me.
2: కాని నా కనుపాపని లేకపోతే ఈ పసిపాపను నేను చూడలేను.
0: But if there is no pupil, no eyeball in me, then I cannot even look at this small baby.
2: కనుపాపవు నీవే, పసిపాపవు నీవే, నిన్ను నీవు చూపించుకుంటున్నావు కృష్ణ.
0: The eye which sees you is you, and with the help of that I see you. You are showing yourself to me.
2: కాని ఈ స్థూల రూపము చేత నాకు ఒక్క పర్యాయం దర్శనమివ్వాలి.
0: But in your gross form, in your normal form, won't you show yourself to me once?
2: ఆ సమయంలో ఇందు కృష్ణుడు మధురలో ఉంటున్నాడు, కంసిని వధించడానికి వెళ్లాడు.
0: At that time he was away, Krishna was in Madura, he was engaged in the task of killing Kamsa.
2: ఇలాంటి పరిస్థితి లోపల నాకు ఈ ప్రపంచంలో నీడైనటువంటిది నీవు తప్ప నాకు లేదు అనేటువంటి పరిస్థితి లోపల ఆనాడు రాధ ప్రార్థించినటువంటి తత్వాన్ని పురస్కరించుకుంటే నిజంగా కృష్ణుడి కోసమని ఈ లోకంలో ఉంది, కానీ ఇంకా అన్ని ఆకలి కోసమని ఆమె ఈ లోకంలో బ్రతకలేదనేటువంటి సత్యము మనం స్పష్టమవుతుందని.
0: In that context, in that prayer of Radha, we notice that even though there was no place for her to rest and to live, yet she was maintaining the life breath in herself solely for the sake of Krishna.
2: ఈ విధమైనటువంటి విచారం చేస్తున్న సమయంలో ఈమెకు తోడు దొంగలైనటువంటి ఒక గోపికలు మరి ఒక వైపు ఏదో నాట్యం ఆడుతున్నట్టుగా చెవులకు వినిపించింది.
0: While she was engaged in this kind of soliloquy and inquiry within herself, then it looked to her as if her companion gopikas were playing some

0: అని ఒక గుంపు పాడుతుండాలి.
1: వన్ గ్రూప్ ఆఫ్ గోపికాస్ వర్ సింగింగ్ అండ్ వర్ సేయింగ్ ద గోపాల వేణుగోపాల హ్యాస్ కమ్ హ్యాస్ రిటర్న్ టు అవర్ రేపల్లె.
0: ఈ విధమైనటువంటి యొక్క మహార్తను వినేటప్పటికి వచ్చినాను ఏమో అనేటువంటి యొక్క హాసచొప్పల ఆ ఎదురు గుంపుల నుంచి కూడా తప్పించుకుని ఆ యొక్క కాలిపోతున్నటువంటి ఇసుక గిన్నెలపైన పరిగెత్తుకుంటూ వస్తుంటుండాలి.
1: As soon as she heard this song, she thought, perhaps Gopala has come back to Repalle. And in the anxiety to see him, and not minding the heat of the sands, she was running forward to see Gopala.
0: Nijamga Ravayaka Bhakti Nimanik Chappalanukunnappudu, Aame Nirantaramu Kudanu, Yamuna Tiramulo, Endala Kalam Kani, Charikalamlo Kani, తన దేహమంతా కూడా అట్టలు కట్టుకుని పోయింది. ఆ ఉడు ఇసుక పైన పండుకొని దేహమంతా కూడా చాలా కాలి కేవలం అట్టలు కట్టుకుని పోయింది. దానికి తగినట్టుగా చలికాలం వచ్చేటప్పటికే ఆ చలికి ఈ ఎండకు తన దేహమంతా శుష్కించిపోయింది. పాప
1: రాధాస్ భక్తి వాజ్ సచ్ దట్ షీ వాజ్ ఆల్వేస్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ యమునా వెదర్ హాట్ ఆర్ కోల్డ్. ఇన్ ది హీట్ హర్ బాడీ వాజ్ గెటింగ్ స్కార్చ్డ్ అండ్ యాజ్ ది బాడీ వాజ్ గెటింగ్ స్కార్చ్డ్ still she remained there in the cold. Heat and cold had played ravages on her body. In spite of that, she was always remaining on the banks of Yamuna.
0: Ee potu kundali rara gokula bala nee charana radanu kana rada gokula bala kaliyandi elubaga గలుగల్లు మానిమలుపోగ కాళింగ పడగపై నిలిచి దిమి దిమ్మని ఆడినవాడు కాళింగ పడగపై నిలిచి దిమి దిమ్మని ఆడినవాడు మా దేవర నల్లనివాడు మా దీనత బాపినవాడు మా దిగులే దిచ్చినవాడు రారా గోకుల బాల.
1: హీ వాస్ సింగింగ్ టు ది గోకుల బాల ప్రేయింగ్ దట్ హీ షుడ్ కమ్ praying that he should come with the jingling of the anklets which he used to wear so that the sound can be heard by Radha. She prayed to him, you who were dancing in connection with the killing of Kalinga, you can come with your anklets. Let me listen to the jingling of your anklets. Come, Gokula Bala. This is

తలమంద నావలనే గోలినవాడు, నాడుకు చేడుణ్ణి దయతోడ నేలినాడు, నాడుకు చేడుణ్ణి దయతోడ నేలినాడు.

0: ముజ్జగాలు బొజ్జలో నమోసినవాడు, సజ్జనుడగు అర్జునునకు చూపినవాడు, గజ్జలు గలుగల్లు మనగ ఆడినవాడు, పాట పాడినవాడు కృష్ణుడే నా నల్ల కృష్ణుడు, కృష్ణుడే నా చిన్ని కృష్ణుడు అని తనలో తాను తమ్మయత్రురాలైపోయి పాడుకుంటూ పడిపోయింది. ఆ పడిపోయిన సమయంలోనే తన ప్రాణం పోయింది.
1: She was singing in ecstasy, addressing Gopala, asking him to come, addressing him as her God. Gopala who saved and protected Kuchela, Gopala who has been protecting us, remaining in our house. Gopala, my God, won't you come? And you have protected Arjuna. You should come and you, the dark God who is God to us, please come.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావములతో, నిర్మలమైనటువంటి ప్రేమతో, నిస్వార్థమైనటువంటి భక్తితో ప్రార్థించినటువంటి వారి గోపికలు, కాని అట్టి పవిత్రమైనటువంటి భక్తిని మనం ఈనాడు అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తిలో లేకపోవటం చేత అనర్థాలుగా కల్పించి, నానార్థాలుగా పెంచి, కేవలం ఒక విధమైనటువంటి పదార్థం లోపల మన జీవితాన్ని ప్రవేశపెట్టుకుంటున్నాం.
1: Gopikas had sacred ideas. Gopikas had selfless bhakti, selfless prema. Gopikas were such persons. But we today, unable to understand the sacredness and the divinity of their prema, we misinterpret all their actions. And we are misinterpreting and creating meanings which did not exist at that time. Thus we are wasting our efforts in interpreting these actions.
0: Kanukani itti pavitramainatunte prema kaligi undatam chetani గోపికల యొక్క భక్తి, గోపాలుని యొక్క భక్తి మన భారతదేశంలో అధికమైపోతూ వచ్చింది. రాముని యొక్క భక్తి అనగా రాముడు కర్మనిష్ఠుడు, తన కర్మనే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో పెట్టుకుని ప్రతి సంసారికి ఆదర్శవంతమైన జీవితాన్ని తన కుటుంబంగా తీర్చిదిద్దుకుని ఆనాటి కాలమునకు సంబంధించినటువంటి యొక్క ధర్మ ప్రబోధన చేస్తూ వచ్చాడు రాముడు. కనుక ఈనాడు కృష్ణ అంటే, గోపికలంటే, రాజక్రీడలంటే, గోపాలంటే కేవలం ఒక విధమైనటువంటి ఉల్లాసం కలిగి, ఉప్పొంగి, మనసుకు ఉన్మేతం చేసి, చిత్తమునకు అత్తుకొనిపోయి మత్తుగా మారిపోయేటువంటి యొక్క భక్తి ఈ కృష్ణుని యొక్క భక్తిగా నిలిచిపోయింది మన భారతదేశంలో.
1: Because of the selfless and sacred nature of the bhakti of the gopikas towards Krishna, this remained very strongly in the minds of citizens of this country, and we talk and we put into practice and we think of the gopikas' devotion to Krishna in many different ways. On the contrary, we do not talk so much about Rama, because Rama was insisting on action, karma and work. Rama was of a different kind, insisting on action, work and karma.
0: కనుక కృష్ణ భక్తి అనేటువంటి దాంట్లో మనము ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క భావాలకు ఏమాత్రం కూడా మనం చోటు ఇవ్వకూడదు. నిర్మలమైనటువంటి ప్రేమను ప్రేమతో చేసేటువంటి యొక్క సులభమైన మార్గము, పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రబోధించినటువంటిది ఈ భాగవతం.
1: When we talk of Krishna bhakti, we should not misinterpret it and we should not give wrong meanings to it. What Bhagavata teaches us is the sacredness of Krishna bhakti and we should never misinterpret the full meaning of Krishna bhakti.
0: Premalo dvesham ledu, premalo asuya ledu, premalo samartham untundali. Kanuka ee prema sambandhamainatundi ee bhakti lokanni samartham gaadinchukoni loka kalyananne kuda andinchadaniki oka avakasanga untuntadi.
1: There is no hatred in divine love. There is no jealousy in divine love. So divine love and prema is such that it can give happiness and bliss to the entire world.
0: Divyatma swaroopulaina vidyarthi vidyarthinilara, nijamuga manam swartharahitamainatundi premanu pettukoni paralanu dveshinchaka, పరులను హింసించక, పరులను బాధ పెట్టక, సర్వుడు ఎందుకు పరమాత్ముడే ఉన్నాడనేటువంటి యొక్క తత్వాన్ని మనం విశ్వసించి మన యొక్క ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుని ప్రపంచమునకు ఒక విధమైనటువంటి భారతదేశము ఆధ్యాత్మిక ఉపాధ్యాయుడిగా ఉండేటువంటి యొక్క స్థానంగా ఈనాడు మనము తీర్చిదిద్దడానికి తగిన కృషి చేయాలి.
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, వీ షుడ్ అక్సెప్ట్ selfless prema, selfless prema as an essential type of bhakti and show it, promote it in the country, make it an ideal so far as our relationship to God is concerned and make Bharat as an example to other countries.
0: Mee hrudayallo unnatundi apavitramainatundi premalu, swarthamainatundi premalu, deha sambandhamainatundi premalu, tuchchamainatundi vanchalu ilanti danni meeru dooram chesukoni nirmala nischala niswarthamainatundi premanu mee hrudayamunandu ee naadu naatukoni neti nunchi ippudu పవిత్రమైనటువంటి యొక్క వృక్షంగా అభివృద్ధి గాంచి అందులో శాంతి సంతోషం అనేటువంటి పరమును సమాజములకు అందించి ఈ విధమైనటువంటి యొక్క లోక సేవను మీరు అనుభవిస్తారని అందిస్తారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నా ప్రసంగాన్ని విరమిస్తు.
1: ఇఫ్ దర్ ఇస్ ఎనీ అన్సేక్రెడ్ ప్రేమ ఆర్ లవ్ ఇన్ యువర్ హార్ట్స్, ఇఫ్ దర్ ఇస్ సమ్ సెల్ఫిష్ ప్రేమ ఇన్ యువర్ హార్ట్స్, ఇఫ్ దర్ ఇస్ ప్రేమ ఆర్ లవ్ విచ్ రిలేట్స్ టు బాడీలీ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్స్, throw it away, make an attempt to throw it away and promote selfless love, promote divine love, and that you will do that and that you will purify your hearts, throw away all selfish prema is the hope that I have, and I bless you with that hope, and I am bringing this discourse to a close.
0: Ika migilinatvanti yokka aaru margamulu untunnadu kani adu maroka paryayam meeku vidiga cheptaru.
1: There are six other paths of bhakti, but on some other time I will explain to you what those six paths are.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, Bhagavan Baba says that compassion is not merely the verbal expression of sympathy on seeing another in distress. Bhagavan Baba kindly explains the true meaning of compassion to us today. Let us now listen to a divine discourse delivered by Bhagavan Baba in Prashanti Nilayam on the morning on 14th of July 1984.
2: మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు, నిప్పు చేరిన ఇనుముకు తుప్పు వదలు. సాహచర్యంబు లివ్విధి సర్వులకును, సత్యమును తెలుపు బాట సాయి.

0: మట్టి చేరిన ఇనుముకు పట్టు తుప్పు, నిప్పు చేరిన ఇనుముకు తుప్పు వదలు. సాహచర్యంబులివ్విధి సర్వులకులు.
1: If iron were to come into contact with dust, it will verily get rusted. If it were to come into contact with fire, it will be cleansed of this rust. This is also the truth with regard to the associations and behavior of a set of individuals. This word of Sai is the path to truth.
0: కార్యకర్తలారా, మనము అనేక విధములైనటువంటి కార్యక్రమములను చేపట్టాము.
1: ఆర్గనైజర్స్, వి హావ్ అండర్టేకెన్ టాస్క్స్ ఆఫ్ వేరియింగ్ మ్యాగ్నిట్యూడ్స్ అండ్ డిస్క్రిప్షన్స్.
0: ఈ కార్యక్రమంలో ప్రారంభించటకు పూర్వము మనము మూడు విధములైనటువంటి ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తుంది.
1: Before we embark on an execution of these programs, we have to ask ourselves three questions.
0: ఎవరి కోసం మనం చేస్తున్నాం ఈ పనులన్నీ? ఇది మొదటిది.
1: The first question is, for whose sake are we undertaking these programs?
0: ఎందుకోసం చేస్తున్నాం? ఇది రెండవది.
1: The second question, for what purpose, to what end are we undertaking these?
0: మూడవది, ఎట్లా చేస్తున్నాం?
1: And the third question is, how are we going about executing these programs?
0: ప్రశ్నలు మూడు అయినప్పటికీ దీనికి జవాబు ఒక్కటే.
1: These may be three different questions, but the answer is one and the same.
0: ఎవరి కోసం చేస్తున్నాం ఈ కార్యక్రమములు? ఎవరి కోసం చేపట్టాం ఈ పనులు?
1: For whose sake are we undertaking these? For whose sake are we undertaking these programs?
0: దీనికి జవాబు దీర్ఘంగా విచారం చేసినప్పుడు మన కోసమే చేస్తున్నాం ఈ పనులన్నీ.
1: If we deeply engage ourselves in asking this question and looking into it deeper, we get the answer, for our own sake.
0: ఎందుకోసం చేస్తున్నామంటే ఇది మన ఆనందం కోసమే చేస్తున్నాం.
1: What is the purpose? That's the second question. Answer is once again, for our own happiness and joy.
0: ఎట్లా చేస్తున్నామంటే మంచిగా చేసినటువంటిది మంచి ఫలితం ఇస్తుంది, చెడ్డగా చేసినటువంటిది చెడ్డ ఫలితం ఇస్తుంది. ఇది కూడాను మన కోసమే.
1: How are we going about these? That's the third question. The answer is, if we do something good, the result also will be good. Something you do it badly, the result also will be in proportion to that. Here again, we are involved.
0: కనుకని ఏది చేసుకున్నా మనకు మనము తప్పు చేసుకోము, మనకు మనము కీడు సంభవించినట్లు చేసుకోము. అయితే మనకు అన్ని మంచిని కలగాలనేటువంటి ఉద్దేశంతో మనం ఏ విధంగా చేసుకుంటామో పరలోకు చేసేటువంటి యొక్క కార్యక్రమంలో కూడాను ఈ భావాన్ని మనము ఇమిడ్చాలి.
1: When we want to do something for our own sake, we make sure that we commit no mistake, we make sure that there is no harm done to us. This should be the idea behind our doing something for the others also.
0: ఇవన్నీ కూడాను మానవుని సంస్కరింపచేసేటువంటి యొక్క మార్గములే.
1: ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ప్రపంచములో ఏ వస్తువైనా కూడాను సంస్కరింపబడక దానిని ఉపయోగించటం సాధ్యం కాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూజ్ ఎనీథింగ్ వితౌట్ ద థింగ్ హ్యావింగ్ అండర్గోన్ ఎ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ సంస్కారం చేత అల్ప విలువ కలిగినటువంటి వస్తువు కూడాను అధిక విలువగా అయినటువంటి వస్తువుగా రూపొందుతుంది.
1: As a result of this transformation, a petty insignificant thing would come to accrue value and would become a priceless one.
0: అంతే కాదు, ఇది మరొక రూపకంగా కూడాను మరొక వస్తువుగా కూడాను పరిణమింపబడుతుంది.
1: Not only this, the very same thing now is seen as a different thing.
0: కనుకనే మానవునికి సంస్కారము సంస్కరింపబడటము అనేటువంటిది అత్యవసరమైనటువంటి నేత్రములు.
1: సో హియర్ ఫర్ అ హ్యూమన్ బీయింగ్ దీస్ టూ ఎసెన్షియల్ ఐస్, వన్ ఈస్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ద సెకండ్ ఈస్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్.
0: మనము తినేటువంటి తిండి మొదలు కట్టే బట్ట వరకు కూడాను అన్ని కూడాను సంస్కరింపబడటం చేతనే దీనిని మనం ఉపయోగపరుచుకుంటున్నాం.
1: The food that we eat, the clothes that we wear have to undergo these changes of transformation. Only then can we use them in the way we are.
0: పండింపబడినటువంటి పంటను మనం అట్టనే సహజంగా భుజించడానికి మనం పూనుకోము.
1: The crop that is available readily to you, you cannot possibly eat it in that state.
0: పండిన వడ్లను పొట్టు తీసి బియ్యముగా సంస్కరింపబడి తదుపరి అగ్ని చేత సంస్కరింపబడి అన్నంగా మార్చుకుని మనం భోజిస్తున్నాం.
1: వాట్ ఈస్ అవైలబుల్ టు యూ షుడ్ గ్రాడ్యువల్లీ బి చేంజ్డ్ ఇంటూ రైస్ గ్రెయిన్స్ విచ్ యూ కుడ్ కుక్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ అండ్ దెన్ పార్టేక్ ఆఫ్ దాట్ యాజ్ ఫుడ్.
0: అదే విధముగానే పుట్టిన ప్రత్తిని మనము ధరించడానికి పూనుకోము.
1: In the same manner, cotton in its nascent stage does not give you clothing.
0: దానిని దారముగా గావించి తదుపరి దానిని వస్త్రముగా నేసి దానిని మనం ధరించడానికి ప్రయత్నిస్తాం.
1: This cotton in turn should be changed to thread, which in turn should be weaved into a piece of cloth, that in turn to be cut and brought to our own requirements. Then only can we wear it.
0: సంస్కరించుటకు పూర్వము ఒక రూపమును ధరించినటువంటి వస్తువు సంస్కరింపబడిన తర్వాత మరొక రూపకంగా మరొక పేరుగా కూడాను దీన్ని పొందుతుంది.
1: సో ద వెరీ సేమ్ థింగ్ బిఫోర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ వాస్ బీయింగ్ నోన్ యాజ్ సంథింగ్, ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సంథింగ్ ఎల్స్, ఇట్ అస్యూమ్స్ ఎ డిఫరెంట్ షేప్ అండ్ ఫామ్.
0: ఇక్కడ మానవునకు మూడు విధములైనటువంటి సంస్కారములు కావాలి.
1: Here, in terms of a human being, there are three types of transformation that are necessary.
0: శారీరక సంస్కారం ఒకటి.
1: The first is the bodily transformation.
0: మానసిక సంస్కారం రెండవది.
1: The second pertains to the mind.
0: మూడవదాని ఆత్మ సంస్కారం అన్నారు.
1: And the third has been called that pertaining to the atma.
0: ఆత్మకు సంస్కారం అన్నటువంటిది ఏమాత్రమూ లేదు.
1: Now with regard to the atma, there is nothing like a transformation.
0: ప్రాకృతమైనటువంటి పదార్థములకే సంస్కారం.
1: This word transformation is applied only to these worldly material things and objects.
0: ప్రాకృతమైనటువంటి పదార్థములే మార్పు చెందటం.
1: It is only these worldly things that get to change their shape and form and scope.
0: కనుక పరాకృతమైనటువంటి యొక్క పదార్థమునకు సంస్కారం అవసరం లేదు.
1: That which transcends all these material obstacles has no process of transformation.
0: అది మార్పు చెందనటువంటిది.
1: That's a changeless thing.
0: కనుకని ఆత్మ సంస్కారం అనేటువంటిది కేవలం మన తృప్తి నిమిత్తమై మనం ఉచ్చరించుకుంటున్నామే కానీ ఇది ఆత్మక సంస్కారం అనేటువంటిది ఏమాత్రం అవసరం లేదు.
1: సో దీస్ వర్డ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఆత్మ ఆర్ బీయింగ్ అటర్డ్ ఓన్లీ ఫర్ అవర్ ఓన్ మియర్ సాటిస్ఫాక్షన్. దే హావ్ నో సిగ్నిఫికెన్స్, దే హావ్ నో మీనింగ్.
0: అది నిత్యశుద్ధమైనటువంటిది.
1: బికాస్ ఇట్ ఈస్ ఎవర్ ప్యూర్.
0: ఇది స్థిరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్సో స్టడీ.
0: ఇది ఎట్టి మార్పును చెందనటువంటిది.
1: ఇట్ కెనాట్ బి చేంజ్డ్ ఇంటు ఎనీథింగ్ ఎల్స్.
0: అటువంటి ఆత్మకు సంస్కారం ఎందుకు?
1: So such an atma, what need is there for a transformation?
0: శరీరము మానసికము ఈ రెండు కూడాను ప్రాకృతమైనటువంటి పదార్థములు.
1: The body and the mind, they very much belong to the worldly aspect of one's existence.
0: ఇవి అనేక విధములైనటువంటి పరిణామములు పొందుతూ ఉన్నాయి.
1: These do undergo any number of changes.
0: ఈ పరిణామములు పొందేటువంటి పదార్థములు కనుకనే వీటికి సంస్కారములు అత్యవసరం.
1: Because these tend to change, certainly transformation is necessary for them.
0: ఇప్పుడు వెండి దైవం అవుతుందా?
1: Now, can we say that silver can become God?
0: లేకా రాయి దైవమవుతుందా?
1: Or stone to become God?
0: తప్పక అవుతుంది.
1: Yes, it is possible.
0: ఇది కొండలో ఉండినంత వరకు ఇది రాయిగా మనము చూపిస్తాము.
1: When this rock was a piece of a mountain, we regard it as a piece of rock.
0: ఇది ఒక బండగా మనం భావిస్తాము.
1: We regard it as a boulder.
0: కానీ ఇది శిల్పి చేత అనేక విధములు సంస్కరింపబడటం చేత ఇది ఒక స్వరూపకంగా దైవంగా మనం ఆరాధన చేస్తాం.
1: బట్ ద స్కల్ప్టర్ టేక్స్ ఇట్ ఓవర్ అండ్ చిజల్స్ ఇట్ ఇంటూ ఎ బ్యూటిఫుల్ ఐడల్ టు బి వర్షిప్డ్ అండ్ ఇన్స్టాల్ ఇన్ అవర్ పూజా రూమ్.
0: రాయిగా జడముగా మొద్దుగా కొండలో పడినటువంటి ఈ బండను ఈనాడు ఆలయములో పెట్టి ఆరాధనలు గావించుకునేటువంటి స్థాయికి తెప్పించింది ఒక సంస్కారమే కదా.
1: సో హియర్ వాజ్ దిస్ పీస్ ఆఫ్ మ్యాటర్ ఇనర్ట్ and absolutely no meaning, no worth as such, but through this process of transformation you have now installed the very same piece of rock into your mandir to worship it and to offer prayers. This is transformation.
0: కనుకని సంస్కారం చేత అల్ప వస్తువు కూడాను అధిక విలువైనటువంటి వస్తువుగా రూపొందుతూ ఉండాలి.
1: సో హియర్ త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ వన్ విచ్ వాస్ ఇన్సిగ్నిఫికెంట్ హ్యాస్ నౌ బికమ్ ఎ ప్రైస్లెస్ థింగ్.
0: ఇది మొదలు ఒక చెట్టుగా ఉంటుండినది.
1: దిస్ వాస్ ఫార్మర్లీ ఎ పీస్ ఆఫ్ లాగ్ ట్రీ.
0: ఈ చెట్టుగా ఉండినటువంటి యొక్క ఈ కర్రను అనేక విధములుగా సంస్కరింపబడటం చేతనే ఇది ఒక చేరుగా తయారైంది.
1: Now this was formerly a piece of wood as part of a tree, but after changing it over, it has now become a chair.
0: దీనికి సంస్కరింపబడటమే లేకుండా ఉండినా ఇది ఒక చేరుగా రూపొందదు.
1: Now without this process of transformation or change, it would not have become a chair.
0: అదే విధముగానే ప్రాకృతమైనటువంటి ప్రతి పదార్థం కూడాను పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి యొక్క స్వరూపంగా రూపొందడానికి సంస్కారమే ఆధారం.
1: So in the same manner, everything that is petty and worldly can in course of time become sacred, divine and splendorous through this process of transformation.
0: కనుకి ఈ సంస్కారమును మానవునికి అత్యవసరం.
1: Such a transformation is necessary for man.
0: ఈ మానవుని యొక్క దేహము అనేక విధములైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటిది.
1: Now this body that's given to a human being is a process of continuous changes.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడా చేరినటువంటిది.
1: Now it is an entity which houses all that is bad, all that is filthy and all that is undesirable.
0: అనేక విధములైనటువంటి మురికితో కూడబడినటువంటిది.
1: You have any amount of dirt and filth in this body.
0: మనము దేహరీతిగా బహిర్ముఖములో మనం అనేక విధములుగా స్నానము చేసి సోపులు వేసి దాన్ని పరిశుద్ధము గావించుకుని తుడిచి దానికి ఇంకా అనేక రకమైనటువంటి యొక్క కల్పనలంతా కూడా చేసుకుని దీనికి పరిశుద్ధము గావించుకుంటున్నాం.
1: ఎక్స్టర్నల్లీ వీ టేక్ కేర్ ఆఫ్ ద బాడీ ఆల్ రైట్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ బీదింగ్ వే వీ యూజ్ దిస్ టాయిలెట్ సోప్స్ అండ్ వీ ఆల్సో స్క్రబ్ అండ్ క్లీన్ ద బాడీ బై వే ఆఫ్ ప్యూరిఫైయింగ్ ఇట్ ఎక్స్టర్నల్లీ.
0: బహిర్ముఖమైనటువంటి శుద్ధాన్ని మాత్రం మనం తెలిసినట్టుగా గావించుకుంటున్నామే కాని అంతర్ముఖమైనటువంటి అశుద్ధాన్ని మనం ఏ రీతిగా శుభ్రం గావించుకోవాలి.
1: సో హియర్ వీఆర్ టేకింగ్ కాగ్నిసెన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద ఎక్స్టర్నల్ థింగ్ ఈజ్ ఇంప్యూర్ సో వీఆర్ ప్యూరిఫైయింగ్ ఇట్ హౌ డు వీ నో ద ఇంటర్నల్ ఇంప్యూరిటీస్ హౌ డు వీ ప్యూరిఫై దెమ్.
0: మొట్టమొదట మనము అంతర్ముఖమైనటువంటి దీనిని పరిశుద్ధపరచుకున్నప్పుడే బహిర్ముఖమైనటువంటి యొక్క శుద్ధము తమంతట తామే ఏర్పడుతుంది.
1: So first, if you have to purify the inner aspect, the external one in its own way will also get purified.
0: దీనికి పవిత్రమైన భావములు పవిత్రమైన కర్మలు అత్యవసరం.
1: For these sacred thoughts, sacred actions are necessary.
0: అంతర్ముఖమైనటువంటి శుద్ధముని మానసిక శుద్ధి అని బహిర్ముఖమైనటువంటి శుద్ధిని దేహ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: This external purity or cleanliness is the bodily cleanliness. The inner purity or cleanliness has been called the process of cleansing the mind.
0: ఇక్కడ శివుడే జీవుడు అనేటువంటి ఒక తత్వాన్ని మనం తీసుకుందాం.
1: Here, let us take up this principle of Shiva is the Jiva.
0: జీవుడెవరు దేవుడెవరు అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసినప్పుడు ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క గుణములు సత్వ రజో తమో గుణములు.
1: హూస్ జీవ హూస్ దేవ ఆర్ గాడ్. నౌ హియర్ దీస్ త్రీ గుణస్
0: ప్రాకృత సంబంధమైనటువంటి సత్వ రజో తమో గుణములు.
1: వాట్ you experience in your own worldly life are these three gunas of sattva tamo and rajo.
0: ee gunamulato koodinanta kalamu idi jeevude.
1: So long as you are part of these gunas you are jeeva.
0: ee prakruta gunamulainatundi sattva rajo tamo gunamulanu manam parishuddha parichukunnappudu itane devudu.
1: Once you purify these three qualities of yours, sattva, rajo and tamo, then this very same jiva becomes deva or god.
0: Pottu undinanta varaku oddu ani cheppabadtu pottu teesina tarvata biyam ani e vidhanga manam cheptunnamo ade vidham gani ee gunamula yokka samskaramu sampradayamu kontha varakunu samyogam undinanta varaku kudanu idi jeevude.
1: So long as the husk is shielding the paddy you call it paddy. You remove the husk it becomes a rice grain. So also so long as you are part of this sattva rajo and tamo you are the jiva. Remove them, transcend them, then you become the deva.
0: Guna samparkam jivudu gunaviyogudu devudu.
1: So jiva is one who is very much part and parcel of these three gunas. One who breaks through these barriers is deva.
0: Kanuku ee naadu seva karyakramamlo manaku gunamulanu sattvikamainatuga marchukovatam cheta manu daivatvanni pondatamlo etti sandeyamu undadu.
1: There is no doubt whatsoever that in our own actions and thoughts, if all these were to be sattvic, we are bound to become devas or god.
0: Manam chese itvanti sarva karyamulu kudanu దైవాత్మితమైనటువంటి భావంతో దైవ కార్యములుగా మనం భావించినప్పుడే మనం దైవత్వాన్ని కూడా పొందుతాం.
1: Whatever we do, what are the actions that we tend to undertake? If they were to be permeated with this thought centered on God, certainly they would become sacred in their own way.
0: ఇది పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయి కూడాను చేకూరుతుంది.
1: Such an idea also will take you higher and higher.
0: అయితే ఈనాటి మన సేవ కార్యక్రమంలో మనము ఇట్టి ఉన్నత భావాన్ని ఉన్నత స్థాయిని మనము అనుభవించటం లేదు, ఆలోచించటం లేదు.
1: But today in our own seva activities we are neither feeling these lofty sense of purpose nor are we able to achieve those lofty heights.
0: మనలను మనము సంస్కరింప చేసుకోవటమే ఈ సేవ కార్యక్రమం యొక్క సారాంశం కాని ఏదో ఎవరికో మనం సేవ చేస్తున్నాము, ఏదో ఒక సంస్థల యొక్క నిబంధనను అనుసరిస్తున్నాము అనేటువంటి భావము మనలో నుంచి పూర్తి దూరం అయిపోవాలి.
1: We should remove this thought that these seva activities are being done for others. What you should understand is these seva activities are being undertaken for your own sake, for your own betterment.
0: ఏ విధంగా మనం భుజించి మన ఆకలిని మనం తీర్చుకొనుచున్నామో అదే విధంగానే ఇతరులను సేవించి మన యొక్క దివ్యత్వాన్ని మనము పోషించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Just as you eat food to satiate your hunger, so also by serving others we should try to further your own sent one pointedness towards God.
0: Aithe cheyatam okaraithe anubhavinchatam marokaru e vidhanga sambhavistundi ani sandeham raavachchu.
1: Now there might be a doubt. Someone is doing a certain thing, a second person tends to reap the benefits of it. How is it possible? Devu anek
0: karyakramamlo palgontu undali.
1: The body does take part in many activities.
0: Manasikamainatunte yokka sthiti deenini anubhavistundali.
1: It is the mind that experiences the benefits or otherwise of these bodily actions.
0: Mottamota maitri ani chepparu.
1: In the Vedantic parlance, this is what has been called as maitri.
0: Rendavadi karuna.
1: The second is karuna or compassion.
0: Moodavadi mudita.
1: Third is mudita.
0: నాలుగవది ఉపేక్ష.
1: And the fourth is called upeksha.
0: ఈ నాలుగింటి ఎందుకుడను మానవత్వాన్ని సంస్కరింప చేయాలి అన్నారు.
1: It has been said that in all these four ways we should try and change ourselves and others.
0: మొట్టమొదట మైత్రి. మైత్రి అనగా ఏమిటి?
1: Now the first of these is maitri. What is this maitri?
0: స్నేహాన్ని పెంచుకోవటము అని అనుకుంటున్నాం.
1: We say that, we believe rather that maitri means friendship, furthering
0: friendship. కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునేటువంటి యొక్క స్నేహంగా మనం తలస్తూ ఉన్నాం.
1: We also regard it as a case of building up a bond of friendship between one and another. That is our understanding of this word maitri.
0: ఇది ప్రాకృతమైనటువంటి ఒక అర్థము.
1: Now this meaning again is a worldly one.
0: ఇది ప్రాకృతమైనటువంటి సంబంధము.
1: This is a worldly friendship that you are trying to build.
0: ఈ ప్రాకృతమైనటువంటి సంబంధమునందు కూడాను పారమార్థికమైనటువంటి ఒక సంబంధాన్ని కూడాను చేకూర్చుకోవాలి.
1: So in this worldly friendship of ours, try to reach out to that friendship which lies beyond this.
0: కష్టములు కాని సుఖములు కాని బాధలు కాని నాకు ఎట్టివో, ఎదురు వ్యక్తికి కూడాను అట్టివే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సరి అయినటువంటి మైత్రి.
1: True friendship lies in recognizing your own comforts, your own joys, your own sorrows in terms of the thing being in the same manner for the other person.
0: నాకు సంభవించినటువంటి బాధ నన్ను ఎన్ని విధంగా నన్ను కష్టపెడుతున్నదో ఎదుటి వ్యక్తికి సంభవించిన బాధలు కూడాను ఆ వ్యక్తికి ఆ విధంగా బాధ పెడుతుంటాయి అనేటువంటి దానిని అర్థం చేసుకుంటే స్నేహం సులభంగా చేకూరుతుంది.
1: This grief which has afflicted me now, how painful it is to me, how painful it will be in the same manner to the other person. You have this understanding, that's a true friendship between you and the other man.
0: ఉపమానము రామాయణంలో ఉండినటువంటి రాములకు సుగ్రీవునికి కలిగినటువంటి మైత్రి.
1: Now as an illustration to this idea of maitri, the true idea, we have a parallel in the Ramayana between Rama and Sugriva.
0: Sugrivudu vanara jati.
1: Sugriva is from the kingdom of the monkeys.
0: Ramulu manava jati.
1: And Rama from the kingdom of human beings.
0: Veeriddariki kudanu maitri kudaratamlo undinatunti antararthame enti?
1: Now what is the inner meaning of this friendship that was struck between these two?
0: సుగ్రీవుడు తన సోదరుని చేత రాజ్యభ్రష్టుడయ్యాడు.
1: సుగ్రీవ బికాస్ ఆఫ్ హిస్ బ్రదర్ లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: రాములు కూడాను తన సోదరుని చేత అతను రాజ్యభ్రష్టుడయ్యాడు.
1: రామ లైక్ వైజ్ బికాస్ ఆఫ్ హిస్ బ్రదర్ లాస్ట్ హిస్ కింగ్డమ్.
0: సుగ్రీవుడు భార్య వియోగం చేత తాను బాధను పొందుతున్నాడు.
1: సుగ్రీవ బికాస్ ఆఫ్ ద సెపరేషన్ ఆఫ్ హిస్ ఫ్రమ్ హిస్ వైఫ్ వాస్ గ్రీవ్ స్ట్రిక్.
0: రాములు కూడాను భార్య వియోగం చేత తాను కూడాను బాధను అనుభవిస్తున్నాడు.
1: సో ఆల్సో రామ వాస్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సారో బికాస్ ఆఫ్ ద సెపరేషన్ ఫ్రమ్ హిస్ వైఫ్.
0: ఈ అవస్థలే, సమానమైన అవస్థలే ఈ ఇరువురి యొక్క మైత్రికి మూల కారణము.
1: నౌ సచ్ వర్ ద ఐటమ్స్ ఆఫ్ గ్రీఫ్ బిట్వీన్ దీస్ టూ అండ్ దే బిల్డ్ దిస్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్.
0: తన కష్టము ఇట్టిది గనుక ఇదే విధమైనటువంటి కష్టం ఎట్టి వ్యక్తి కూడాను అట్టిదిగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇరువురు కూడాను చక్కగా అర్థం చేసుకున్నారు.
1: ఈచ్ వన్ అండర్స్టూడ్ ద ఫ్యాక్ట్ దట్ మై ఓన్ గ్రీఫ్ ఈస్ యాజ్ గుడ్ ఆర్ యాజ్ బ్యాడ్ యాజ్ ది అదర్ మ్యాన్స్. బోత్ ఆఫ్ దెమ్ అండర్స్టూడ్ దిస్ ప్రాపర్లీ.
0: అప్పుడే వారి యొక్క స్నేహము బలపడుతూ వచ్చింది.
1: ఓన్లీ దెన్ దిస్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వాస్ స్ట్రెంగ్థెన్డ్ బిట్వీన్ దెమ్.
0: అంతేకాని ఏదో ఒక పేపరు ఒక పెన్సిల్ మాత్రం తీసుకుని హలో హలో హలో హలో అనుకుని ఏదో నువ్వు నేను ఫ్రెండ్ అనుకోవటం లేదా, ఇది మైత్రికి ఏమాత్రం కూడా సరైన అర్థం కాదు.
1: బై మియర్లీ టేకింగ్ ఎ పేపర్ అండ్ ఎ పెన్సిల్ అండ్ ట్రైయింగ్ టు వేవ్ టు అదర్ హలో హలో, దట్ డస్ నాట్ కనోట్ ఫ్రెండ్షిప్ ఎట్ ఆల్.
0: ఈనాటి మైత్రి కేవలం స్వార్థంతో కూడినటువంటిది.
1: టుడేస్ ఫ్రెండ్షిప్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్ మోటివ్స్.
0: ఆనాటి మైత్రి కేవలం పరమార్థంతో కూడినటువంటిది.
1: వెరస్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ దోస్ డేస్ వర్ పార్ట్ ఆఫ్ ఎ హైయర్ ఐడియా.
0: పరమార్థంతో కూడినటువంటి యొక్క మైత్రియే శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దేర్ వాస్ దిస్ ఐడియా ఆఫ్ గాడ్ ఇన్ దిస్ ఫ్రెండ్షిప్. యాజ్ సచ్ ఇట్ వాస్ సేక్రెడ్ అండ్ లాస్టింగ్.
0: ఈ శాశ్వత సత్యమైనటువంటి యొక్క మైత్రిత్వాన్ని మనం అభివృద్ధి పరచుకున్న వాళ్ళన్న మొట్టమొదట మన బాధలు మన యొక్క పరిస్థితులను అర్థం చేసుకుని ఎదుటి వ్యక్తి యొక్క బాధలు కూడాను పరిస్థితులు కూడాను ఇట్టివిగానే ఉంటుంటాయి అనేటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అస్యూమ్ దిస్ లాస్టింగ్ అండ్ సీక్రెట్ ఫ్రెండ్షిప్ దెన్ యూ మస్ట్ రికగ్నైజ్ దట్ వాట్ యు ఆర్ సఫరింగ్ వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇస్ జాయ్ ఆర్ ద సేమ్ థింగ్ యాజ్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై ద అదర్ పర్సన్.
0: కనుక ఇద్దరి యందు ఉండినటువంటి తత్వం ఏకత్వాన్ని పొందినప్పుడే సరి అయిన మైత్రిత్వానికి అర్థం.
1: When there is this oneness of recognition of one's own experiences, certainly the bond of friendship is strong.
0: Inka rendavudi karuna.
1: Now we come to the second aspect, karuna or compassion.
0: Karuna anaga edo oka vyakti baadha padutunte ayyo paapa baadha padutunnadu ani anukunnanta maatram nadi karuna kaadu.
1: What is this karuna or compassion? You see a person in distress and then you bemoan the fact, oh, that man is suffering. This is not compassion.
0: ఆ బాధను నివారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: యు మస్ట్ ట్రై టు డూ సంథింగ్ టు ఎలివియేట్ ద మ్యాన్ ఆఫ్ దట్ సఫరింగ్.
0: ప్రయత్నము చేయటమే కాకుండా సాధ్యమైనంత వరకును ఆ బాధను నివారించడానికి పూనుకోవాలి.
1: నాట్ మియర్లీ ట్రైయింగ్ టు డూ బట్ పుటింగ్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ యు రియలీ ఫీల్ ఇన్ దిస్.
0: ఆ బాధను నివారించాలి
1: అండ్ ట్రై టు రిడ్యూస్ ద సఫరింగ్ టు జీరో లెవెల్.
0: ఈ ప్రయత్నములో తాను దీర్ఘ కృషి చలిపినప్పుడే దీనికి కరుణ అని చెప్పవచ్చు.
1: వెన్ ఎ పర్సన్ అండర్టేక్స్ హిస్ ఐడియా ఇన్ దిస్ మేనర్ దెన్ యూ కెన్ సే ట్రూలీ హి హస్ కంపాషన్.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏదికైనా తప్పునన్న అన్నట్టుగా తాను చేసుకున్నటువంటిది తాను అనుభవిస్తున్నాడు, తాను అన్ని విధాలు కూడాను తానే చేతులారా చేసుకున్నాడు అనేటువంటి నిర్దయమైనటువంటి భావములు మనలో రాకూడదు.
1: Now, instead of having such a noble idea, supposing you were to feel, oh, each one unto one's own, who's responsible for whose fate, each fate is preordained. Now, you start taking a completely a non-involved attitude, that is not an idea of compassion.
0: మానవుని యందు ఏదో కొన్ని బలహీనతలు కొన్ని పొరపాట్లు సంభవిస్తూనే ఉంటాయి.
1: Now, in everyone's life, certainly there are weaknesses, there are shortcomings and moments of suffering.
0: అంతటితో మనం అలక్ష్యం చేయకూడదు.
1: Just because these are in a natural way to us, we should not be negligent.
0: ఏదో కొన్ని పొరపాటుతో కొన్ని బాధలు సంభవించవచ్చును, కానీ సంభవించినటువంటి బాధలను ప్రయత్నపూర్వకంగా మనము నివారణ చేసుకోవటానికి మనం తగినటువంటి కృషి చేయాలి.
1: Through some mistakes certainly we tend to suffer, but we should also do something positive to rid ourselves of this suffering and rid others of this suffering.
0: ఈ దయ కరుణ అనేటువంటి భావం చేత కొంతమంది చక్రాలు కట్టిస్తుంటాం, సేవలు చేస్తుంటాం, బావులు త్రవ్విస్తుంటాం, అన్నదానాలు చేస్తుంటాం. ఇవన్నీ కూడాను దయా కరుణలకు సరి అయినటువంటి ఒక చిహ్నములు కావు.
1: Now people under a mistaken notion that compassion and mercy constitute in erecting chowdhuries, in trying to give hospitals, in trying to look after the poor. They feel these are actions of compassion. Not so.
0: ఆడంబరముతో కూడినటువంటి చర్యలన్నీ కూడాను ఇది సాహస కార్యాలుగా ఉంటుంటాయి గాని, సాహస చర్యలుగా ఉంటుంటాయి గాని, ఇది కరుణకు ఏమాత్రం కూడాను సంబంధించినవి కాదు.
1: Now these outward manifestations in such concrete constructions and the like, they only exhibit your own sense of vanity. They really do not connote your sense of compassion.
0: సత్యసాయి సంస్థల యందు సాహస చర్యలు ఏమాత్రం కూడాను మనం ప్రదర్శించరాదు.
1: In the Satsai organization, there is no place for such ideas to take shape.
0: హృదయానికి హృదయాన్ని అందించేటువంటి యొక్క తత్వాన్ని మనం నేర్చుకోవాలి.
1: We should build this nature, this principle of heart-to-heart link and contact.
0: ఇది నిజమైనటువంటి కరుణకు సరైన అర్థము.
1: This is the true meaning of compassion.
0: ఇక మూడవది ముదిత.
1: Now the third one is called ముదిత.
0: ఈ ముదిత అనేటువంటిది గౌరవ అగౌరవములకు కాని,
1: this mudita would mean respect on the one hand and dishonor and disrespect,
0: dushanamulanu kaani,
1: praise or calumny,
0: laabha nashtamulanu kaani,
1: loss or gain,
0: dukkha santoshamulanu kaani,
1: joy or sorrow,
0: samattunga bhavinchi,
1: regarding each of these pairs of opposites
0: in the
1: same,
0: indulo unnatundi yadarthanni vishwasinchi,
1: regarding them with an equanimity of mind and trying to see the truth behind these,
0: దాని ద్వారా మానసిక శాంతిని చేకూర్చుకోవాలి.
1: Through that, securing peace of mind.
0: ఇవి రెండు కూడాను ఏదో ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క తెరలు అరలు పొరలుగా మనం విశ్వసించాలి.
1: These pairs of opposites, we should regard them as things which come and go, mere screens which can be brought on, brought off.
0: గాలి తరంగములుగా మనం భావించాలి.
1: We should try to regard them as these waves, wings, wind which keeps blowing from point to point.
0: దీనిని ఏమాత్రం కూడాను మనం లెక్క చేయకుండా జీవించాలి.
1: We should not have any regard for these pairs of opposites and carry out our lives.
0: దుఃఖమునకు పొంగక దుఃఖమునకు కృంగక ఉండేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
1: We need not be bloated up by praise or joy. We need not be deflated by grief. Rather have a common
0: భూషణకు మనం వాద పొందక భూషణకు మనము ఉబ్బి తబ్బిబ్బులు కాక కొన్ని సమత్వమైనటువంటి భావాన్ని మనము నేర్చుకోవాలి.
1: You need not be dejected by calumny. You need not be elated by praise. Try to develop that equanimity of mind.
0: ఇట్టి పరిస్థితిని మాత్రమే ముదిత అని చెప్పబడుతుంది.
1: సచ్ ఎ స్టేట్ ఈస్ కాల్డ్ ముదిత.
0: ఇంకా నాలుగవది ఉపేక్ష.
1: ద ఫోర్త్ ఈస్ కాల్డ్ ఉపేక్ష.
0: అపేక్ష మానవుని బంధిస్తుంది.
1: అపేక్ష బైండ్స్ మ్యాన్.
0: ఉపేక్ష మానవుని విచ్చలవిడిగా అనగా తన స్వతంత్రునిగా చేస్తుంది.
1: ఉపేక్ష ఫ్రీస్ మ్యాన్, మేక్స్ హిమ్ ఎ ఫ్రీ ఎంటిటీ.
0: ఏది బంధించుతుంది, ఏది స్వేచ్ఛను అందిస్తుంది.
1: వాట్ ఈస్ ఇట్ దట్ బైండ్స్, వాట్ ఈస్ ఇట్ దట్ కన్ఫర్స్ దిస్ ఫ్రీడమ్?
0: పచ్చి సొరకాయ ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ ఎ రా పంప్కిన్.
0: ఇది నీటితో కూడి ఉండినంత వరకు కూడాను ఈ కాయని ఒక నీటిలో వేసినప్పుడు మునిగిపోతుంది.
1: నౌ దిస్ పంప్కిన్, ఇఫ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ వాటర్, ఇట్ సింక్స్.
0: దీనిని చక్కగా ఎండలో పెట్టి దీనిని పూర్తి దీని ఎందున్నటువంటి నీరునంతా తీసివేసిన తర్వాత ఇదే సొరకాయ నీటిలో వేస్తే తేలిపోతుంది.
1: So this pumpkin, initially there had plenty of water in itself. When you place it in water, it sinks. The same pumpkin, remove all the water content of itself. Now place it on water, it will float.
0: సొరకాయ ఒకటి, మునిగిపోవుటకు తేలియాడుటకు కారణం ఏమిటి?
1: It is the same pumpkin. Once it sinks, second time it floats. What's the cause? What's the reason?
0: ఈ సొరకాయలో నీరు ఉండటం చేత నీరు యొక్క ఫ్రెండ్షిప్ వల్ల తాను ముంచుకుంటుంది, తనలో చేర్చుకుంటుంది.
1: Now this pumpkin in the first place had this friendship for water, made water part of its own self.
0: ఇది సజాతి యొక్క లక్షణాలు.
1: Now this is a true hallmark of true individuals who could be called true, a real one.
0: నీరును నీరు చూస్తే చక్కగా చేర్చుకుంటుంది.
1: Now when you take water and water, certainly it takes, makes it part of itself.
0: నీరు లేనటువంటి పదార్థం చూస్తే అదంతా నీరు తనలో చేర్చుకోదు.
1: If there is a place where there is no water, it does not take to it.
0: అదే విధంగానే మనలో ఈ జగత్తంతా కూడాను అపేక్షతో కూడినటువంటిది కనుక మన ఎందు కూడాను అపేక్ష పెట్టుకున్నప్పుడు అపేక్షకు అపేక్ష స్నేహం ఏర్పడిపోతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్ వాట్ దేర్ ఈస్ ఇస్ దిస్ అపేక్ష, నథింగ్ టు గో బై. యు హావ్ ద సేమ్ టెండెన్సీ ఆన్ యువర్
0: సైడ్.
1: Now this apeksha, nothingness outside, if it is paralleled by nothingness of ideas in you, then there will be a link between.
0: తద్వారా మనకు కలిగేటువంటి నష్టం ఏమిటి?
1: Now what is the harm that may come to us?
0: మనము ప్రాకృతమైనటువంటి ఒక జీవితాన్ని అనుభవించి తద్వారా నష్ట కష్టములను అనుభవించవలసి వస్తుంది.
1: If we adopt that attitude, we live in a normal, monotonous, mundane way of the world.
0: కనుకనే ఉపేక్ష అనగా ఏమిటి? ప్రాకృతమైనటువంటి దానికి దూరంగా ఉంటుండి పవిత్రమైనటువంటి పారమార్థ్యమునకు సమీపుడుగా కావటమే ఈ ఉపేక్ష యొక్క అంతరార్థము.
1: యాజ్ అగైన్స్ దిస్ ఐడియా ఆఫ్ అపేక్ష యూ హ్యావ్ ఉపేక్ష. You know the worldly existence and you want to remove yourself from this. You want to transcend this, go towards divinity. That is upeksha.
0: Ippudu upeksha. Upekshaku ee antarathamanga motta mota bangaru mattilo leka ratilo chikkutundi.
1: Now upeksha, how do we understand it better? Gold as an example can first of all be found in clay or mud in mines.
0: మనము చక్కగా యోచన చేసినప్పుడు మట్టి గోల్డ్ రెండు ఒక్కటి.
1: When we ponder on this problem deeply, here we have mud and gold on the same level.
0: ఇది మట్టి నుంచి వచ్చినటువంటిది కానీ కేవలం ఒక అమృతం నుంచి లభించినటువంటిది కాదు.
1: This gold has come from mud, it has not come from nectar.
0: రెండును మార్పు చెందేటువంటివి.
1: Both undergo changes.
0: ఈ రెండింటి యొక్క సమతత్వాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఇది ఒక విధమైనటువంటి ఉపేక్షగా మారిపోతుంది.
1: Once we have made an equation of this nature that mud and gold are the same, that becomes this upeksha.
0: ఈ మట్టి నుంచి గోల్డ్ ను పేరు చేసి గోల్డ్ ను మాత్రమే స్వీకరించి మట్టిని విసర్జించడం అపేక్షగా వస్తుంది.
1: Now you remove, you make a distinction between mud and gold, make a gold a far more valuable thing, that becomes apeksha.
0: Apeksha bandha karanam.
1: So apeksha leads you to a bondage.
0: Upeksha mocha karanam.
1: Upeksha confers on you liberation.
0: Okanoka samayamlo ramulu aranyaniki povalsi vachi sitaku vachi cheptadu tana yokka tandri aagyanu sirasa vahistunnanani aranyaniki povalsi vastundani.
1: Once it so happened that Rama made to Sita and told her, in keeping with the command of my father, I have to go to the forest.
0: Idi oka dinamu rendu dinamulu kaadu 14 samvatsaramulu.
1: I am going thus not for one day or two days but for 14 years.
0: Kanuka ee 14 samvatsaramulu kuda nu manakunnatundi vastu vahanadulu prayojanam ledani ee ramulu tana yokka vastuvulu annittini kuda nu daanam chestu vachadu.
1: This being the case, these material possessions of mine are of no use, so he started giving them away in charity.
0: పతియే నా యొక్క జీవన జ్యోతి అనేటువంటి భావించినటువంటి సీత పతికి లేని వస్తువును నాకెందుకని తన పదార్థములు కూడాను తన యొక్క నగలను కూడాను తమ సర్వస్వాన్ని కూడాను తాను కూడాను దానం చేస్తుంది.
1: మై హస్బెండ్ ఈజ్ ద లైట్ ఆఫ్ మై లైఫ్, సో ఫెల్ట్ సీత. సో షీ టు స్టార్టెడ్ గివింగ్ అవే ఆల్ హర్ వాల్యుబుల్ పొసెషన్స్.
0: అనగా సీత ఉపేక్ష భావమును అనుసరించడం చేత తాను తనకు అపేక్ష స్వరూపుడైనటువంటి రాముని పొందగలిగింది.
1: సో హియర్ ఇట్ ఈస్, సీత హ్యాడ్ దిస్ ఐడియా ఆఫ్ ఉపేక్ష. So she could become one with Rama, God.
0: కనుకని కాముడు ఉండినంత వరకు రాముడు మనకు లభించడు అని చెప్పడంలో ఉండినటువంటి అంతరార్థం ఇదియే.
1: This is the inner meaning of this statement, that so long as you are tied to this kama or a desire, you cannot hope to get Rama or God.
0: సీత కాముని దూరం చేసుకున్నప్పుడే రాముడు దగ్గరయ్యాడు.
1: సీత drew herself away from this sense of desire, so she became one with Rama.
0: అరణ్యానికి వెళ్ళినటువంటి సీత అనేక విధములుగా ఆనందం నొందుతున్న సమయం లోపల బంగారు లేడి పైన భ్రాంతి కలిగింది.
1: When they went thus to the forest, it so happened that Sita was wanting to get that golden deer.
0: సర్వాపేక్షను త్యజించినటువంటి సీతకు ఈ బంగారు జింక పైన ఆశ ఎందుకు కలగాలి?
1: Now here was Sita, who had rejected and discarded everything. How come now she wants to have that golden deer?
0: ఈ బంగారు జింక పైన ఆశను పెంచుకున్న తరువాత రాముడు దూరమయ్యాడు.
1: Because she furthered her interests on this golden deer, she became far from Rama.
0: Kaamamu samipinchagane Ramudu dooramayyadu. Kaamanni tejinchinappudu Ramudu daggarayyadu.
1: As soon as this kama became one with her, this desire, she became far removed from Rama. In the first case, when she removed kama, she became one with Rama.
0: Ade vidhamugane apekshato manam koodukuntunnanta kaalam kodanu manaku ee prakrutamainatunte sambandhamu tappinadi kaadu.
1: In the same manner, so long as we have this apeksha wanting to get all these material things, certainly you are one with that.
0: Prakrutam sambandhamainatunte deento manaku anubandham kaliginappatikini prakrutamainatunte bhavanni mana hrudayamlo abhivruddhi parchukuntu raavali.
1: Now it's true that you are very much part and parcel of this world, so you have necessarily to have a link. By the same yardstick, you should also have this inner yearning for that which lies beyond this.
0: సంబంధమైనటువంటిది పూర్తిగా విసర్జించమని చెప్పడం లేదు.
1: It is not being said here that you must reject and discard all these worldly things. జీవితమునందు
0: కూడాను పరాకృతమైనటువంటి యొక్క జీవితాన్ని కొంతవరకును అతికించుకోవాలి, జోడించుకోవాలి.
1: Living in the world as you are, you must try to build this link with the beyond, with the parat,
0: ఈ రెండింటి యొక్క పరస్పర సంబంధం చేతనే మానవత్వం సార్థకం నొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ కెన్ స్ట్రైక్ ఎ కాంబినేషన్ బిట్వీన్ దీస్ టూ కెన్ యూ సీక్ ఎ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్.
0: జీవితంలో దేహము మనసు చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ వన్స్ ఓన్ లైఫ్ ప్రాసెస్ దిస్ బాడీ అండ్ మైండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ రెండింటి యొక్క సంస్కారములు కూడాను మానవునికి అత్యవసరమైనటువంటిది.
1: ద ట్రాన్స్ఫర్మేషన్స్ పర్టెనింగ్ టు దీస్ టూ బాడీ అండ్ మైండ్ ఆర్ నెసెసరీ ఫర్ మ్యాన్.
0: బంగారు కేవలం రాజుతో ముతకగా ఉండినంత వరకు కూడాను దీనికి వేల తక్కువ.
1: Now when this gold is part and parcel of a rock,
0: దీనిని అనేక విధములుగా సంస్కరించి ఈ రాతిని దూరం చేసి బంగారం వేరు చేసినప్పుడు దీనికి విలువ అధికమైపోతుంది.
1: When this gold is one with mud and rock, there is no value attached to it. Remove it, make it pure, then you give it value.
0: అదే విధముగా సామాన్యమైనటువంటి మానవత్వము ముతక బంగారు వంటిది.
1: In the same manner, one's own life, man's life, is like the gold in its nascent stage.
0: సత్కర్మల చేతను, సదాచారముల చేతను, సత్చింతన చేతను, సత్సంగం చేతను కొంతవరకు సంస్కరింపబడి దీనిని పరిశుద్ధమైనటువంటి అపరంజిగా తీర్చిదిద్దుకోవటమే ఇది ఒక విధమైనటువంటి ముముచ్చత్వము అని చెప్పబడుతూ వచ్చింది.
1: సో దిస్ గోల్డ్ ఇన్ ఇట్స్ నేసెంట్ స్టేజ్ ఈజ్ ఇంప్యూర్. సో ఆల్సో ఇస్ మ్యాన్స్ లైఫ్ ఇంప్యూర్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్. దెన్ యూ బిగిన్ టు ప్యూరిఫై యువర్ థాట్స్, యాక్షన్స్ అండ్ డీడ్స్ త్రూ సీకింగ్ గుడ్ కాంటాక్ట్స్ అండ్ నోబుల్ కాంటాక్ట్స్ అండ్ ఐడియాస్. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ముముక్షత్వ.
0: తపోధ్యానములు నిష్ఠయే ప్రధానమని చెప్పిన మనం భావిస్తున్నాము, కానీ తపోధ్యానములు కుంటే కూడాను సత్కర్మలు మరింత పవిత్రమైనటువంటివి.
1: Now we tend to believe that the transformation of man consists in these process of tapa or dhyana. But no, serving others, serving actions proper, they are more important than these.
0: తపోధ్యానములు కేవలం స్వార్థంతో కూడినటువంటివై ఉంటాయి.
1: Your penance and your dhyana, they have this selfish motive behind them.
0: కానీ తమకు తామే తరించక పరులను కూడా తరింపజేసి తాను తరించటం అనేటువంటిది మన యొక్క వైదిక ప్రమాణం.
1: యూ హ్యావ్ నాట్ రియలైజ్ యువర్ సెల్ఫ్, యూ వాంట్ టు మేక్ అదర్స్ రియలైజ్ దెమ్సెల్వ్స్. హౌ ఇస్ దిస్ పాసిబుల్?
0: కనుక మనము తరించడమే కాకుండా ఇతరులు కూడా తరింపచేయడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: సో ఈవెన్ యాజ్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్ఫ్, ఈవెన్ యాజ్ వీఆర్ రియలైజింగ్ అవర్ సెల్ఫ్, మేక్ అదర్స్ ఆల్సో సీ లైట్.
0: మనలో ఈ తరింపజేసుకోవటానికి తగినటువంటి సాధనలో ఉండేటువంటి మూల కారణము కొన్ని మనము విచారించుకోవాలి.
1: Now we should try to understand what it is that makes one realize oneself.
0: మనలో ఉన్న తమో రజోగుణములను ఏ రీతిగా మనం సంస్కరింప చేసుకోవాలి?
1: How can we change these qualities of tamo and rajo?
0: ఈ రజో తమో గుణములే మనకు అన్ని విధాలకు కూడాను బంధనకు మూల కారణము.
1: These two, tamo and rajas, are the primary cause for our bondage.
0: ఇవి ఈ విధమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యముల ద్వారా ఈ తమో రజోగుణములను కొంతవరకు చల్లార్చుకోవచ్చు.
1: బై అండర్టేకింగ్ యాక్షన్స్ ఇన్వాల్వింగ్ అదర్స్, వీ కెన్ ట్రై టు డిమినిష్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ టూ క్వాలిటీస్.
0: అదుపులో పెట్టుకోవచ్చు.
1: వీ కెన్ కర్బ్ దెమ్.
0: ఏ విధంగానగా మనం ముందు అనుకున్నట్టుగా ఈ మైత్రి, మైత్రి దయ ఈ రెండింటినీ మనం అభివృద్ధి పరచుకుంటే ముదిత ఉపేక్ష సహజంగా ఏర్పడిపోతాయి.
1: How you might ask, at the very beginning we talked about this maitri. So have this maitri and this compassion, then mudita and upeksha would come in their own way.
0: ప్రథమ స్థానమైనటువంటి యొక్క మైత్రికి మన సేవలంతా కూడాను ఎంతో సహకరిస్తూ వస్తాయి.
1: And all our actions do get a boost through this element of maitri.
0: సోదర మానవులు ఎందుండేటువంటి బాధలను మనం కంటితో చూచి మనసుతో అనుభవించడం అనేటువంటిది ఇది చాలా దుర్లభమైనటువంటిది, చాలా దుఃఖమైనటువంటిది.
1: బై సీయింగ్ ద సఫరింగ్స్ ఆఫ్ అదర్స్, బై ట్రైయింగ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్, దిస్ ఈస్ వెరీ డిఫికల్ట్.
0: చైనాలో ఒక యువతి ఉండేటువంటిది.
1: ఇన్ చైనా దే వాజ్ ఎ యంగ్ పర్సన్.
0: ఏదో ఒక విధమైనటువంటి సినిమాకు పోయినప్పుడు ఆ సినిమాలో ఏడ్చేటువంటి వారిని చూచి తాను భరించలేనటువంటి దుఃఖం అనుభవించేటువంటిది.
1: This young lady, whenever she would visit a cinema, would see somebody weeping on the screen, and she too would suffer in the process.
0: తాను బయటికి వచ్చేటప్పటికి కన్నులంతా కూడాను కేవలం ఊ వాచి చాలా ఎర్రని నిప్పుల వలె ఉండేటువంటిది.
1: When she would come out of the hall, her eyes would be swollen, they would become red, because she too would be crying.
0: వాడు ఏడ్చినంత కాలము తాను ఏడుస్తూనే ఉండటం.
1: So long as the person on the screen was crying, she too would keep crying.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దుఃఖమును తాను చూడలేదు, దుఃఖమును తాను భరించలేదు అనేటువంటి సత్యాన్ని మనకు రుజువు చేస్తుంది.
1: What is the truth behind this? She cannot see suffering. She cannot జస్ట్ కీప్ క్వైట్ బై సీయింగ్ అదర్స్ సఫరింగ్.
0: అయితే ఇందులో ఒక పెద్ద ఆశ్చర్యం ఒకటి ఉంటుండాలి.
1: నౌ హియర్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్.
0: తాను ఆ యొక్క సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకంటే ఇంకా బాధపడేటువంటి వ్యక్తులు ఎంతమందో కనిపించినప్పటికీ దీనికి తాను దుఃఖపడటం లేదు.
1: After she would come out of the cinema hall, she would still be seeing people who are suffering much, much more, but she would not be given to any state of sorrow or grief.
0: కేవలము అసత్యమైనటువంటి దానిపైన తన దుఃఖాన్ని దారబోస్తుండాలి, కానీ సత్యనిత్యమైనటువంటి దానిపైన తన దుఃఖాన్ని ఏమాత్రం కూడా నువ్వు దారబోయటం లేదు.
1: సో దాట్ విచ్ ఇస్ నాట్ ఎ రియల్ థింగ్ ఆన్ ద స్క్రీన్ షీ వుడ్ గివ్ ఆల్ హర్ సఫరింగ్ టు దాట్. దాట్ విచ్ ఇస్ ఎ రియల్ థింగ్ ద సఫరింగ్ ఆన్ ద అవుట్ సైడ్ షీ వుడ్ నాట్ ఈవెన్ బాదర్ టు నోటిస్.
0: మనం కూడా కేవలము బయట దుఃఖాన్ని చూచి మనం భ్రమించిపోవటంలో చాలా వరకు కూడా మనం మోసపోతున్నాము.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ వీ ఆల్సో ట్రై టు సీ దిస్ సఫరింగ్ ఇన్ ఎక్స్టర్నల్ సూపర్ఫిషియల్ వే అండ్ దెన్ వీ ఫీల్ దట్ వీఆర్ షేరింగ్ దాట్.
0: ఇక్కడ అంతర్భావాన్ని సరిగ్గా సంబంధం చేసుకోవాలి.
1: Here what is required is build that inner bridge between you and the other.
0: కారణాన్ని మనం వెతకాలి.
1: We should try to seek the cause for this suffering.
0: ఈ మూల కారణం ఇరువురు ఎందుకును ఒకటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: And then understand the truth that the cause for the suffering there or suffering
0: here. అప్పుడు హృదయపూర్వకంగా వారికి సేవ చేయడానికి మనము సిద్ధమవుతాము.
1: The cause is the same. Only then can you do the seva properly.
0: ఏదో ఏడుస్తున్నాడు నాలుగు కాసులు ఇచ్చి పంపించేసి వాడు ఏడ్చడం వల్ల నాలుగు కాసులు ఇస్తుంది నా జోబీ ఖాళీ అయిపోయినాయి అని మరి మనం భావించరాదు.
1: జస్ట్ బికాస్ యూ సీ ఎ పర్సన్ క్రైయింగ్ యూ పార్ట్ విత్ ఎ ఫ్యూ కాయిన్స్ అండ్ దెన్ యూ సే ఓ హీ హస్ క్రైడ్ ఐ హావ్ నౌ హ్యాడ్ టు పార్ట్ విత్ మై మనీ అండ్ దెన్ యూ లామెంట్ దట్ ఫ్యాక్ట్.
0: తిరిగి దూరం వెళ్లిన తర్వాత కూడా అయ్యో నేను నాలుగు కాసులు మాత్రమే ఇచ్చాను, నా కడుపుకు నాలుగు కాసులతో నేను నింపుకోగలనా, పాపం ఈ నాలుగు కాసులతో అతను ఈ పొట్టను ఏ రీతిగా నింపుకోగలడు, నేను చాలా తప్పు చేసి వచ్చాను, ఇంకా నాలుగు కాసులు ఇచ్చింటే బాగుండేది అనేటువంటి ఫీలింగ్ తనలో రావాలి. ఇలాంటిది నిజమైనటువంటి మైత్రికి సరి అయినటువంటి గుర్తు.
1: ద ట్రూ ఫ్రెండ్షిప్ ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్ ఇస్ దట్ ఈవెన్ ఆఫ్టర్ యు హావ్ పార్టెడ్ కంపెనీ విత్ దిస్ మ్యాన్ ఇన్ సారో యు కీప్ థింకింగ్ అబౌట్ ఇట్, ఓ ఐ హావ్ గివెన్ హిమ్ బట్ 4 ఎనర్స్, విల్ ఇట్ బి ఎనఫ్ ఫర్ హిమ్ టు సాటిస్ఫై హిస్ హంగర్, విల్ ఇట్ సాటిస్ఫై హిమ్, ఐ షుడ్ ప్రాబబ్లీ హావ్ గివెన్ హిమ్ మోర్, దట్ షుడ్ బి యువర్ ఐడియా.
0: మనం కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు కూడా తెలుసు, ఏదైనా అనౌన్స్ చేస్తున్నామంటే మరే వారు 50,000 ఇచ్చాడు నేను ఒక 100,000 నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేయటమును తదుపరి దానిని అయ్యో ఎందుకు రాయి అనౌన్స్ చేస్తే ఎట్ట నేను ఇచ్చేది ఏమి చేసేది అని లోపల బాధపడేటువంటిది. ఇలాంటి ఆడంబరమైనటువంటి చర్యలకు మనం ఏమాత్రం కూడా దోవ ఇవ్వరాదు.
1: Now this is again something which you would have seen and observed. Just because you have heard some name being announced that this person has given 50,000, you immediately make up your mind, I'll give 1 lakh, and then you have it announced. After the announcement is made, you start bemoaning the fact, oh, why have I committed myself to that? I should not have done it. No, rather than undertake such pompous actions, it is much better that you don't give room for such ideas and thoughts.
0: కనుక మొట్టమొదట మన సంస్థల లోపల శక్తికి మించినటువంటి రీతిగా మనం పోకూడదు.
1: సో ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వన్ షుడ్ నాట్ గో బియాండ్ వన్స్ కేపబిలిటీ.
0: శక్తికి మించి చేసేటువంటి సేవలు అహంకారంలోకి ప్రవేశిస్తాయి.
1: యు ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ యువర్ కేపబిలిటీస్, దిస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ యువర్ ఈగో.
0: శక్తికి తక్కువగా పనిచేస్తే ఇది దొంగగా ఏర్పడతాడు.
1: యు డూ సంథింగ్ వెల్ విత్ఇన్ యువర్ కేపబిలిటీస్, దిస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ఎ థీఫ్.
0: మనము శక్తికి తగినంతనే మనం చేయడానికి ప్రయత్నించాలి.
1: సో యు మస్ట్ డూ ఇన్ ట్యూన్ విత్ యువర్ క్వాలిఫికేషన్స్ అండ్ కేపబిలిటీస్.
0: దానము చేయి అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ హస్ బీన్ సెడ్, లుక్ ఎట్ ద డిజర్వెడ్నెస్ దెన్ అండర్టేక్ యువర్ దాన.
0: మనకు శక్తి ఉండి కూడాను మనం తక్కువ సేవలుగా చేస్తుంటే నిజంగా మనం సమాజ దొంగలుగా తయారవుతాం.
1: నౌ వీ హ్యావ్ కేపబిలిటీస్ బట్ అవర్ సేవాస్ ఆర్ వెల్ బిలో దిస్ మార్క్ దెన్ యూ ఆర్ సర్టన్లీ డూయింగ్ హార్మ్ టు ది సొసైటీ.
0: 10 మంది మెచ్చుకోవాలని మనం శక్తికి మించి మనం సేవ చేస్తే ఇది అహంకారంగా రూపొందుతాం.
1: ఇన్ ద సేమ్ మేనర్ జస్ట్ బికాస్ అదర్స్ హ్యావ్ టు ప్రైజ్ యూ, యూ గో బియాండ్ యువర్ కేపబిలిటీస్ అండ్ స్టార్ట్ డూయింగ్ యువర్ సేవ.
0: సంస్థలలో అహంకారి కాని దొంగ కాని ఉండరాదు.
1: This is the sign of ego. In our organizations, they should not be one with ego. They should not be a thief.
0: పరిశుద్ధమైనటువంటి సాధకుడుగా మనం తయారు కావాలి.
1: వాట్ వీ వాంట్, వాట్ వీ హ్యావ్ టు బి ఈజ్
0: మనం ఏమి చేసినా కూడా దీన్ని అంతా ఒక సాధనగా మనం తెలుసుకోవాలి.
1: వీ షుడ్ బికమ్ సింపుల్ సాధకస్, వాట్ ఎవర్ వీ డూ ఈజ్ సాధన.
0: ఇది భగవంతుని సన్నిధి చేరేటువంటి మార్గముగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ బిలీవ్ దట్ దిస్ ఇస్ ద పాత్ టు గాడ్.
0: కేవలం సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధమైనటువంటి నిబంధనలు కొన్ని నూతనమైనటువంటి యొక్క కార్యక్రమాలు మనం చేపడుతూ వచ్చాం, కానీ ఇవన్నీ కూడా సత్యసాయి నిమిత్తం కానీ లేక ప్రజల నిమిత్తమని కానీ కాదు, నీ నిమిత్తమై నీవు చేసుకోవటమే.
1: Now, under the aegis and auspices of the Satsai organizations, we have undertaken a program of action. We have undertaken many tasks that we wish to see. Now, this is not for Satsai's sake, nor is it for the sake of the society. It is purely and necessarily for your own sake.
0: ప్రజలు నీవు ఒక్కడై ఉండటం చేత నీకు చేసుకున్నటువంటి సేవ ప్రజలకు కూడాను చేరుతుంది. కనుక మనము చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడాను రుచికరమైనటువంటివిగా, పవిత్రమైనటువంటివిగా, నిస్వార్థమైనటువంటివిగా ఉండినప్పుడు తిరిగి 10 మందికి మనం అందించి దాన్ని మనం కూడాను పూజిస్తాం.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ షుడ్ బి లైక్ దిస్ కుక్ ఇన్ ద హౌస్ హూ కుక్స్ ఫర్ అదర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ హిమ్సెల్ఫ్. సో వాట్ వీ కుక్ త్రూ దిస్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్స్ షుడ్ బి టేస్టీ, డెలిషియస్, సెల్ఫ్లెస్ అండ్ సేక్రెడ్. So that others can relish it, we also will relish it.
0: ee vantalo etti ruchi untado adi tiri neeve anubhavinchavalsi vastundi, neeve tinavalsi vastundi.
1: Now you have to partake of that food, don't forget that. So make sure that the food is tasty and delicious.
0: Vanta manchidiga untunte dani neevu kudanu anubhavisthavu manchiga.
1: If the food is good, certainly you will also experience the joy of eating it.
0: Kanaka ee bhavamuto manam sevalu cheyataniki పూనుకోవాలి.
1: Such should be our thoughts and motives in doing seva.
0: మన జీవిత సంస్కరింపు చేసుకోవడానికి కోసమని ఈ చేసేటువంటి సేవలన్నీ కూడా.
1: In order to transform our own lives, you undertake seva.
0: దీని కోసమనే సంస్కారం అత్యవసరమని పూర్వీకులు చెప్తూ వచ్చారు.
1: That's why our ancients have said this process of transformation is absolutely necessary.
0: ఈ సంస్కారం వల్లే జీవుడు కూడాను దేవుడు కావొస్తున్నాడు.
1: Through this transformation, man can become God. Jiva can become God.
0: కనుకనే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతేని, బ్రహ్మతత్వం ద్వారా బ్రహ్మ ఏ విధంగా మారగలుగుతున్నాడో బ్రహ్మగా, అదే విధంగానే దైవ భావము చేత సేవలు చేసి తిరిగి దైవరూపంగా మనము మార్చడానికి పూనుకోవాలి.
1: బై థింకింగ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ బ్రహ్మ యూ బికమ్ వన్ విత్ హిమ్. సో ఆల్సో లెట్ యువర్ సేవా యాక్టివిటీస్, లెట్ యువర్ యాక్షన్స్, లెట్ యువర్ థాట్స్ బి పర్మియేటెడ్ విత్ దిస్ థాట్ దట్ యూఆర్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. సో యూ బికమ్ వన్ విత్ హిమ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్.
0: కానీ శారీరక మానసికమైనటువంటి సంస్కారములు ప్రతి మానవుడు కూడా అత్యవసరం.
1: So the bodily transformation and the mind transformation are necessary for every being. ఇది
0: ఒక ఆస్తికులకు మాత్రమే కాదు, నాస్తికులకైనా, యాస్తికులకైనా, ఆస్తిక నాస్తికులకైనా, సర్వులకు కూడాను సంస్కారం అత్యవసరం.
1: This transformation, you need not think it's only for those who are believers. Not necessarily, not at all. Believers, non-believers, disbelievers and any other shade of thought, for all of them this transformation is necessary. ఈ సంస్కారం
0: యొక్క ఫలితము తాత్కాలికంగా మనకు తెలియకపోయినప్పటికీ, ఫలితం ఇవ్వకపోయినప్పటికీ, భవిష్యత్తులో దీని యొక్క బాధ్యతను మనం అనుభవించవలసి వస్తుంది.
1: Now we may not at the moment recognize and realize what the transformation can possibly bring about us, but at a future date certainly you will get to know what this is all about. You'll experience
0: చేయలేకుండా ఉంటాం.
1: Now we may not be able to do japa now.
0: ధ్యానములు చేయలేకపోవచ్చును.
1: Nor can we do dhyana probably.
0: కానీ ఈ యొక్క సేవా కార్యక్రమాల ధ్వారా ఎంతైనా జప ధ్యానముల యొక్క ఫలితం కూడాను ఇందులో చేరి వస్తుంది.
1: బట్ త్రూ దిస్ మీడియం ఆఫ్ దిస్ సేవా, దిస్ సేవా యాక్టివిటీస్ యూ కెన్ రీప్ ద ఫ్రూట్స్ ఆఫ్ జప అండ్ ధ్యాన.
0: జీవులను ఆనంద పెట్టడం అనేటువంటిది ఇది దేవుణ్ణి ఆనంద పెట్టడమే.
1: బై కీపింగ్ యువర్ ఫెలో బీయింగ్ హ్యాపీ, యువర్ కీపింగ్ గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాపీ.
0: కారణం ఏమిటనగా ప్రతి జీవుని ఎందుకుడను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని రాత్రి చెప్పినట్టుగా అన్ని భూతములు ఎందుకుడను భగవంతుని యొక్క అంశమే ఉంటుండాలి.
1: లైక్ ఐ టోల్డ్ యెస్టర్డే నైట్, in every being there is this fragment of God, there is this spark of God present and latent in every being. All are equal that way.
0: కనుక నీవు చేసేటువంటి ప్రతి సేవ కూడాను ఒక దైవ సేవగా మనం భావించాలి.
1: సో వాట్ లిటిల్ యు డూ ఇట్ ఫర్ సేక్ ఆఫ్ డూయింగ్ ఫర్ గాడ్.
0: నవ విధమైనటువంటి మార్గములు యందు భక్తి మార్గములో ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక మార్గంగా మనం విశ్వసించాలి.
1: Out of these 9 types of bhakti, this should be regarded as the main component.
0: ఇది ఒక నిర్బంధముతో మాత్రం చేయరాదు.
1: This seva should not be done through force.
0: ఒక ఒత్తిడితో చేయరాదు.
1: Nor through the persuasion of others.
0: హృదయపూర్వకమైనటువంటి భావంతో చేయాలి.
1: ఇట్ షుడ్ బి హోల్ హార్టెడ్ అండ్ స్పాంటేనియస్.
0: నిజంగా ఈ సేవా భావము లోపల నుంచి ఊరాలి కానీ బయట నుంచి కూరేది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ సేవా తత్వ, దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ సేవా షుడ్ వెలప్ విత్ ఇన్ యూ స్పాంటేనియస్లీ.
0: బయట నుంచి కూరినటువంటిది ఎంతసేపు ఉండగలదు?
1: ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ కెన్ బి ఫిల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఏదో ఒక సమయంలో తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: దాట్ విచ్ ఈస్ ఫిల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్, హౌ లాంగ్ కెన్ ఇట్ బి కంటైన్? సూనర్ దెన్ లేటర్ ఇట్ విల్ కమ్ అవుట్ అగైన్.
0: లోపల నుంచి ఊరినటువంటిది ఎన్ని వచ్చినా ఇంకా వస్తూనే ఉంటుంటది, దీనికి అంతమే ఉంటుండదు.
1: దాట్ స్ప్రింగ్ విచ్ వెల్స్ అప్ విత్ ఇన్ యూ, యూ కీప్ డ్రాయింగ్, మోర్ అండ్ మోర్ కీప్స్ కమింగ్ అవుట్. దాట్ షుడ్ బి ది ఐడియా ఆఫ్ యువర్ సేవ.
0: కనుక మనము సేవా కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు, హృదయపూర్వకమైనటువంటి సేవలు చేసి భగవంతుని ఆనందపరిచి మీరు కూడా ఆనందించడం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
1: సో బై డూయింగ్ సేవా యాక్టివిటీస్ దాస్ ట్రై టు బిలీవ్ దట్ వాట్ యువర్ యువర్ డూయింగ్ టు ప్లీజ్ గాడ్, and it is God who's being served by your serving
0: others.
1: మనం
0: సేవలు చేస్తున్నాం.
1: Now here we are doing these same activities.
0: ఏదిగా సేవలు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: First and foremost ask this question. How are we going about
0: చేస్తున్నారు? ఈ స్టేట్ వాళ్ళు చేస్తున్నారు. వీరు ఇన్ని చేశారు, వారన్ని చేశారు. దానికి దీనికి పోలికలు మనం పెట్టుకోరాదు.
1: How are we going about doing these things? Now you should not give room to such ideas. That state is doing this, the other state is doing that, so we should be doing
0: it properly. నీ హృదయాన్ని నీవు సంస్కరింప చేసుకోవడానికి పరుల యొక్క అనుకరణ నీకెందుకు?
1: Because you have to make a change in your own heart. Why look to the others for what you have
0: అనుకరణ చాలా బలహీనం.
1: This imitation is a sign of weakness.
0: ఆదర్శం చాలా బలమైనటువంటి.
1: Whereas your own ideal, it gives you strength and sustenance.
0: కనుక నీవు బుద్ధిపూర్వకంగా ప్రీతిపూర్వకంగా నీవు చేయడానికి ముందంజ వేయాలి.
1: So do wholeheartedly, do prompted by your own love. Then
0: ఇది సేవాదళం యొక్క ఇయర్ కదా, దీంట్లో సేవాదళం యొక్క కార్యక్రమాలను పాల్గొనాలి, సేవాదళం దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చేయరాదు.
1: Oh, this has been declared as a Sevadal year, so I have to do this, I have to do it. Now don't be taken away by
0: such జిల్లాల్లో కూడా ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, నా జిల్లాలో పెట్టుకోకపోతే నాకు అవమానం అవుతుందేమో అనేటువంటి దీని భావంతో నువ్వు ఈ కార్యక్రమంలో పాల్గొనరాదు.
1: ఆల్ ది అదర్ విలేజెస్ హావ్ లాంచ్ ఆన్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. నౌ ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టు మై విలేజ్? డోంట్ బి క్యారీడ్ అవే బై సచ్ థాట్స్.
0: కనుక ఈ విధమైనటువంటి పోలికలు నీవు లేకుండా నీ హృదయపూర్వకంగా నా కర్తవ్యం ఇది, నేను చేయవలసింది ఇది అని హృదయపూర్వకంగా చేయడానికి ప్రయత్నించాలి.
1: దేర్ షుడ్ బి నో రూమ్ ఫర్ సచ్ కంపారిజన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్స్. యూ టేక్ ఇట్ అపాన్ యాజ్ యువర్ ఓన్ డ్యూటీ, as your the task ahead of you, and jump into it wholeheartedly.
0: ee naadu manamu ceiling on desires aneetunte vishayamlo aneeka vidhamaitunte sadhanalu salaputunnamu idallaku bodhisthunnamu.
1: Now today under the clause of ceiling on desires we are doing our own little bit to satisfy this requirement.
0: idi enta varaku manam sadhinchamo ani evariki vaaru vicharam chesthe ee maatramo deeniki sariyainaatunte javabu ledhu.
1: If everyone were to ask a question, how far have we succeeded in this ceiling on desires, then you can't get a satisfactory answer.
0: కేవలము డబ్బును ప్రోగు చేసుకునే నిమిత్తమై ఏర్పడించినటువంటిది కాదు.
1: Now this ceiling on desires has not been launched so as to accumulate your wealth.
0: ఈ విధమైనటువంటి భావాలు మాత్రము మీ హృదయాల్లో ఉండకూడదు.
1: There should not be any trace of such ideas in you.
0: మనము కేవలము ఒక ప్రకృతి దేశము యొక్క సౌభాగ్యాన్ని లక్ష్యంలో పెట్టుకుని మనం ఈ పవిత్రమైన కార్యంలో పాల్గొనాలి కానీ ఏదో ఒక డబ్బును ప్రోగు చేసి ఫలాని జిల్లా నుంచి ఫలాని ఇంతవరకు మేము ఇస్తాము అనేటువంటి ఒక భావంతో మాత్రము ఈ సేవల్లో మనం పాల్గొనరాదు.
1: We should have an eye on the welfare and well-being of all the people in the country and beyond. That is what should prompt us this idea of ceiling on desires. Not for the sake of accumulating and then you say that I am donating so much of money to this village or to that village.
0: విశ్వశ్రేయస్సు మనం ఎందుకు కోరాలి?
1: Why should we seek that everybody the world over should be happy?
0: Tana shreyasu paine vishwaseyasu aadharapadi untunda.
1: Because your own welfare is depend on the welfare of others.
0: Vyakti shreyasuga undinappude samajam shreyasuga untadi.
1: If you are well and okay, then the world, the society also is all right.
0: Vishwaseyasu,
1: because the health of the society in turn reflects the health of this world.
0: Samaja vyakti ee moodu kudanu trimurtatmaka swaroopalu.
1: So here are this triumvirate, the world, the society and the individual.
0: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధాలు.
1: These three are interlinked inseparably.
0: ఇవి అన్యోన్య ఆశ్రయాలు.
1: These are interdependent mutually.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోకుండా ఏదో ఒక విధమైనటువంటి సమాజ సేవ లోపల నా యొక్క వ్యక్తి పేరు కావాలి అనేటువంటి ఒక భావంతో పోతే నీ సమాజం నుంచి వ్యక్తి వరకు దిగద్దు, వ్యక్తి నుంచి సమాజంలో ప్రవేశించు.
1: We don't understand this salient fact and we start going about doing, I want to do that for that, I want to do this for that. You don't go from the individual to society.
0: నీవు భగవంతునిలో ప్రవేశించడానికి ప్రయత్నించినట్టుగా భావిస్తున్నావు.
1: Now you should not be a case of society to the individual, from individual to the society. Now you also believe that you have gone and met God or become one with him.
0: నీవు భగవంతునిలో ప్రవేశించడం కాదు, నీలో భగవంతుడు ఆవిర్భవించాలి.
1: It should not be a case of your going and becoming one with God. God should
0: సరియైనటువంటి యొక్క సాధన.
1: God should manifest himself in you. This is the true sadhana.
0: కనుక మనము చేసేటువంటి ప్రతి కార్యానికి కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క అర్థములు లేకుండా పవిత్రము లేకుండా మేము దీన్ని ప్రారంభించడం లేదు.
1: Now all these activities that we are undertaking, there is a certain amount of meaning and significance attached to them.
0: Don't waste money anna.
1: Now we say don't waste money.
0: Aithe idi manam waste cheyakunda unnama?
1: Now are we not wasting money?
0: Chestune unnam. ఏదో కావలసినప్పుడు ఆ సమాజంలో ఆయన ఎంత వేశాడో నేను అంత వేసేసి దీన్ని కవర్ చేసుకుంటాను అనే భావం రాకూడదు.
1: We have been wasting, all right. Now somebody has given something, then you say, okay, at a later date I'll also do the same and fill up the gap.
0: ఇది ధనము. ధనము అనేటువంటిది ఒక దైవంగా మనం భావించుతున్నాం.
1: Now this should not be your attitude, because money is God.
0: కారణం ఏమిటనగా దైవములో ధర్మమూలం మిదం జగత్తుని ధనమూలం మిదం జగత్తుగా మారిపోయింది.
1: Because you now know that it is through this medium of money, this seems to be the order of the day.
0: ఇది మనం దుర్వినియోగం చేయటం చేత మనకు ఒక విధమైనటువంటి దుర్గుణములు కూడా అభివృద్ధి అవుతాయి.
1: By misusing the money, we'll also give room for bad ideas and qualities.
0: దీన్ని misuse of money is evil అన్నారు.
1: That's why it's been said misuse of money is evil.
0: కనుక మనము ఒక విధమైనటువంటి యొక్క దుష్ట బుద్ధికి చోటు ఇచ్చినట్టుగా అవుతుంది.
1: సో ఇన్ దిస్ వే బై మిస్యూజింగ్ మనీ వి ఆర్ గివింగ్ రూమ్ ఫర్ ది బ్యాడ్ అండ్ అన్డిజైరబుల్.
0: ఈ యొక్క పేరు ప్రతిష్టలకై నీవు ఇంతటివి సాహసానికి కొనుక్కుంటున్నావే కానీ పరులకు ఒక మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఈ కార్యానికి కొనుక్కోవటం లేదు.
1: యు ఆర్ డూయింగ్ దిస్, యు ఆర్ గివింగ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ నేమ్ ఇన్ ఫేమ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎలివేటింగ్ ద సఫరింగ్ ఆఫ్ అదర్స్.
0: కనుక ఏది చేసినప్పటికీ ఇది సరైనటువంటి మార్గమా, ఇది సక్రమమైనటువంటి మార్గమా, సత్యమైన మార్గమా కాదా అనేటువంటి విచారణ చేసి అక్కడ ధనాన్ని నీవు ఉపయోగపెట్టాలి.
1: సో బిఫోర్ యూ స్టార్ట్ గివింగ్ సమ్ మనీ, ఆస్క్ దిస్ క్వశ్చన్, ఈజ్ ఇట్ ద ప్రాపర్ వే టు డూ ఇట్, ఈజ్ దిస్ హౌ ఐ మస్ట్ గో అబౌట్ డూయింగ్ ఇట్. ఆస్క్ ద క్వశ్చన్ యువర్ సెల్ఫ్, బీ సాటిస్ఫైడ్, దెన్ ఓన్లీ గివ్.
0: ధనమును దుర్వినియోగం చేస్తే గుణమును దుర్వినియోగం చేసిన వాడు అవుతాడు.
1: బై మిస్యూజింగ్ దిస్ మనీ యువర్ ఫ్రిట్టరింగ్ అవే యువర్ ఓన్ ఎనర్జీస్, యువర్ ఓన్ క్వాలిటీస్.
0: ఇది కేవలం సత్యసాయ సంస్థల కోసం తీసిపెట్టే నిమిత్తమై ఈ విధమైనటువంటి ధనమును వ్యర్థం చేయకూడదని చెప్పలేదు.
1: Now I am not saying that this money should be kept aside for the sasai organizations.
0: ఇది కాదు, మిమ్మల్ని సరిదిద్దే నిమిత్తమై, మిమ్మల్ని సంస్కరింపజేసేటువంటి నిమిత్తమై ఈ విధమైనటువంటి నిబంధనలు మీకు అందిస్తూ వచ్చారు.
1: Certainly not. It is for the sake of improving yourself, it's for the sake of transforming yourself that such things have been laid down for you. Don't waste
0: it. సత్యసాయికి ధనంతో ఏమాత్రం కూడా అవసరం లేదు.
1: సత్యసాయి has no need for this money.
0: మీ గుణము చాలా అవసరం.
1: But he needs your guna.
0: ఈ గుణము సంస్కరింపజేయాలంటే ధనమును అదుపులో పెట్టాలి.
1: Your own nature, your own qualities, and for the sake of using the money properly, your qualities also should come into play.
0: Don't waste funti dhanamunu vyartham cheyakoodani cheppaledu.
1: Now I am not saying that this money should be kept aside for the sasai organizations.
0: Idi kaadu, mimmalu saridde nimittamai mimmalu

0: ఫుడ్ ఈజ్ వెరీలీ బ్రహ్మ.
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: ఫుడ్ ఈజ్ గాడ్.
1: ఎందుకంటే అన్ని ఫుడ్ ద్వారానే మనకు ప్రారంభిస్తుంది.
0: బికాస్ ఆల్ దట్ యు సీ అరౌండ్ యు ఇస్
1: శరీరము రావటము అన్నము ద్వారానే.
0: ద బాడీ ఫర్ ఇన్స్టెన్స్ కమ్స్ ఫ్రమ్
1: శరీరము నిల్చటము అన్నం ద్వారానే.
0: ద బాడీ సస్టైన్ బై ఫుడ్.
1: శరీరము పెరగటం అన్నం ద్వారానే.
0: ది బాడీ గ్రోస్ బికాస్
1: శరీరము క్షీణించటం అన్నం ద్వారానే.
0: ది బాడీ డీకేస్ బికాస్ ఆఫ్ ఫుడ్.
1: కనుక ఇది అన్నముతో జీవింపబడినటువంటిది కనుక అన్నగత ప్రాణం మానవత్వం.
0: So it is this food which is there now and continuously for a very sustenance of your
1: pranam.
0: Annam is pranam.
1: కనుకనే ఈ అన్నమును మనం వృథా చేస్తే మనము జీవితాన్ని వృథా చేసినటువంటి వారం అవుతాం.
0: సో బై వేస్టింగ్ ఫుడ్ వి ఆర్ వేస్టింగ్ వన్స్ ఓన్ లైఫ్.
1: ఈ వృథా చేయటమే కాకుండా ఎంతో మంది అన్నము లేకుండా అల్లాడిపోయేటువంటి వారికి కూడా మనం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం.
0: నాట్ ఓన్లీ ఆర్ వి వేస్టింగ్ ఫుడ్ దర్స్ బట్ వి ఆర్ ఆల్సో డూయింగ్ ఎ హార్మ్ అండ్ ఇంజస్టిస్ టు దోస్ పీపుల్ హూ డు నాట్ హావ్ ఫుడ్ టు ఈట్.
1: చేసేటువంటి ఒక ఫుడ్ ఇంకొకరికి నీవు కడుపుకు అందించు.
0: ద ఫుడ్ దట్ యు వేస్ట్ గివ్ ఇట్ టు అదర్స్ సో దట్ దే కుడ్ ఈట్ ఇట్.
1: ఎందుకు కుప్పలో పడవేస్తావు?
0: వై డూ యూ వాంట్ టు డంప్ ఇట్ ఇన్ ఎ గార్బేజ్ క్యాన్?
1: నీ కావాలో అంత పెట్టుకో.
0: కీప్ యాస్ మచ్ యాస్ యు నీడ్.
1: కానీ అధికంగా నీవు వడ్డించుకుని దాన్ని బయట పారవేయటం మాత్రం మంచిది కాదు.
0: యు హావ్ యువర్ సెల్ఫ్ సర్వ్డ్ ఇన్ ఎక్సెస్ అండ్ దెన్ వాట్ యు వేస్ట్ యు థ్రో ఇట్ అవే.
1: ఏ దానిని నీవు దైవంగా ఆరాధిస్తూ విశ్వసిస్తూ ఉంటున్నావు ఆ దైవాన్ని నీవు దుర్వినియోగపరిచిన వాడవుతావు.
0: సో ఇన్ దిస్ వే యు ఆర్ రిగార్డింగ్ ఫుడ్ ఇస్ గాడ్ బట్ యు ఆర్ వెరీలీ వేస్టింగ్ గాడ్ బై వేస్టింగ్ ఫుడ్ దస్.
1: అందువల్లనే డోంట్ వేస్ట్ ఫుడ్ అన్నారు.
0: సో ఇట్స్ బీన్ సెడ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఇంకా డోంట్ వేస్ట్ టైం.
0: Then we come to the third idea. Don't waste time.
1: ఇది టైం కాలమే అన్నింటికి మూల కారణం.
0: Time is the primary cause for everything.
1: Time is everything.
0: Time is everything.
1: ఎందుకంటే కాలమే భగవంతుడు.
0: Because time is God.
1: కాలమును మనం వ్యర్థం చేస్తే భగవంతుని మనం దుర్వినియోగపరిచిన
0: వారం. By wasting time, we are wasting God verily.
1: అందువల్లనే బ్రహ్మసూత్రమునందు కూడాను కాలమును అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చింది.
0: That's why in the Brahma Sutras there is a very description of time.
1: అతని యొక్క నామములో కాలాయన మహ అని మొట్టమొదటి పిలుస్తూ వచ్చింది.
0: The first among the names given to God is కాలాయన మహ.
1: కాల కాలాయన మహ.
0: The one which transcends time.
1: కాలదర్పదమనాయన మహ.
0: And the one who beyond breaks through.
1: కాలాతీతాయన మహ.
0: And who's far above this time.
1: కాలస్వరూపాయన మహ.
0: He is the very embodiment of time.
1: కాలనీతాయన మహ.
0: He is the one who lays down time.
1: అతని కావలసిన రీతిగా ఎక్కువ కాలమునే వర్ణిస్తూ వచ్చింది.
0: So in this way you extol God in varied forms of time, transcending and one who lays down time.
1: కాలమును మనము దుర్వినియోగపరచుకోవటంలో మనము ఏమైనా కొంచెం మంచిదిగా ఉంటుండదా?
0: Now such a component of time, what is the meaning in our wasting time like this?
1: ఆ కాలమును సద్వినియోగం చేత ఒక సర్వీస్ వల్ల సేవల ద్వారా కాలమును ఉపయోగపెట్టుకుంటే ఇది పరమాత్మ ప్రీత్యార్థంగా ఉపయోగపెట్టినటువంటి వారు అవుతాం.
0: Sanctify this time by undertaking seva activities, pure and noble. Then you are really doing justice to this idea of time.
1: కనుక ఈనాడు మనం కాలం ఏం చేస్తున్నాం? అనవసరమైనటువంటి విషయాల లోపల వ్యర్థం చేస్తున్నాం.
0: టుడే వి వేస్ట్ టైం ఇన్ అన్నెసెసరీ అన్వాంటెడ్ థింగ్స్.
1: మనము చేసేటువంటి కాల వ్యర్థం ఎవరు చేయటం లేదు.
0: ద టైం వి వేస్ట్ నోబడీ ఎల్స్ డస్.
1: అనవసరమైన మాటల్లో,
0: ఇండల్జింగ్ ఇన్ అన్నెసెసరీ టాక్,
1: అర్థం కాని పనుల్లో,
0: ఇన్ డూయింగ్ మీనింగ్లెస్ టాస్క్స్,
1: కేవలం స్వార్థమైనటువంటి మార్గంను అనుసరిస్తూ,
0: ఇన్ టేకింగ్ ఎ పాత్ ఆఫ్ సెల్ఫిష్నెస్,
1: కేవలం ఆడంబరమైన జీవితాన్ని గడుపుతున్నాం.
0: ఇన్ ట్రైయింగ్ టు లివ్ ఎన్ ఎగ్జిబిషన్ ఆఫ్ పాంప్ అండ్ ఎగ్జిబిషన్.
1: ఇంతకంటే నరకం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ హెల్ దెన్ దిస్.
1: ఎందుకంటే కాలకాల ప్రపన్నానం కాలక్యం కరిష్యతి అన్నారు. అనగా కాలము మన కాయాన్ని మృగుతూ ఉండాలి.
0: ఇట్స్ బీన్ సెడ్ ఇట్ ఈస్ టైమ్ విచ్ స్వాలోస్ అండ్ గాబుల్స్ అప్ దిస్.
1: కాలానికి మన కాయమును బలి ఇస్తున్నాము.
0: Which swallows up this body. To time we are sacrificing this body.
1: ఇది కాదు మన యొక్క జీవితం యొక్క అంతరార్థము.
0: This should not be what it should be.
1: కాలాన్ని మనం మృంగాలి.
0: We should swallow time.
1: మనం కాలుణ్ణి జయించాలి.
0: We should win over this god of time.
1: ఇదే జీవితం యొక్క రహస్యము.
0: This is the secret of life.
1: కనుకనే కాలుణ్ణి జయించటము కాలాన్ని మృంగటం.
0: So the master of time should be won over. We should swallow this time.
1: కాలమునకు మనం ఆహారంగా మారరాదు.
0: We should not become food for time.
1: కాలాన్ని మన ఆహారంగా తీసుకోవాలి.
0: వి షుడ్ మేక్ టైమ్ ఆఫ్
1: అనగా సత్కర్మంలో కాలాన్ని మనం అంకితం చేయాలి.
0: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ స్పెండ్ యువర్ టైమ్ ఇన్ డూయింగ్ గుడ్ థింగ్.
1: కనుక ప్రతి దినం కూడాను మనము అరే నేను చూస్తున్నటువంటి పని ఈ కాలాన్ని అపవిత్రం చేసేదా పవిత్రం చేసేదా అనేటువంటి విచారణ చేసుకో.
0: సో ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ డైలీ ఎగ్జిస్టెన్స్ యూ మస్ట్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హౌ ఆమ్ ఐ యూటిలైజింగ్ దిస్ టైం? ఇస్ ఇట్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్? నేను
1: ఆహారము నాకు తగినంతగా భుజిస్తున్నానా? దీనికి మితిమీరి పారవేస్తున్నానా?
0: లైక్ వైజ్ ద ఫుడ్ దట్ ఐఎమ్ ఈటింగ్, ఇస్ ఇట్ జస్ట్ వాట్ ఐ నీడ్ ఆర్ ఐ ఈటింగ్ మోర్, ఈటింగ్ ఇన్ ఎక్సెస్?
1: ఇది ధనము. ఈ ధనమును ఒక దైవ రూపంగా ఉంటుండాలి. ఈ ధనమును నేను సార్థకమయ్యే మార్గంలో ఉపయోగపెడుతున్నానా? కేవలం పేరు ప్రతిష్టల నిమిత్తమై దీనిని అహంకారంలో

0: వినియోగం చేస్తున్నానా అని మనం విచారించుకో.
1: Am I wasting food? So also money. Am I using this money for my own selfish needs? Am I using it for my own name and fame? To satisfy my own ego and vanity? And try to ask such
0: questions. మనం విచారించి ఉపయోగపెట్టినప్పుడు ఇంతకంటే గొప్ప సేవ మరొకటి లేదు.
1: Once you start asking questions just with regard to these three components, there is no greater sadhana.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క కొన్ని నిబంధనల ద్వారా ఈ యొక్క సీలింగ్ ఆఫ్ డిజైర్స్ దీని ద్వారా కొంత ధనమును ప్రోగు చేసి ఏదో కొన్ని దిక్కులేని వారికి దీనులకు సహాయం చేసేటువంటి నిమిత్తమై ఇది ఒక పరోపకారమైన కార్యంగా మేము సంకల్పించుకుంటుంది.
1: సో విత్ సచ్ ఐడియాస్ వీ హ్యాడ్ ఎంబార్క్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్, వన్ ఆఫ్ విచ్ ఇస్ లైక్ డోంట్ వేస్ట్ మనీ సో దట్ యూ వుడ్ కలెక్ట్ సెక్యూర్ and this money in turn is given to those people who need it. This is the idea of the sealing on
0: desire. కేవలం సత్య సాయ సంస్థలకంత మీరు మిగిలించినటువంటి ధనమునంతా అందించాలనేటువంటి ఉద్దేశము ఈ దుర్భావం మాలో ఏనాడు కూడా లేదు.
1: We never had this bad idea that by embarking on a scheme thus, you would collect your wealth and give it to this SSI organization.
0: కొంతమంది అనుకుంటుంటారు అల్ప బుద్ధులు గలవారు ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ వల్ల వచ్చినటువంటి ధనాన్ని సత్యసాయి ట్రస్ట్ కి ఇవ్వాలని. తుచ్చమైనటువంటి ఈ డబ్బును మేము ఏనాడు కూడా అంగీకరించము. ఈ పవిత్రమైన కార్యంలో పెట్టి మీ జన్మలు కూడా సార్థకం గావించాలనే ఉద్దేశమే మాది.
1: There are those petty minded people who say, oh, by embarking on the sealing on desires, the organization wants us to collect the money and give it back to the organization. We never have such petty lowly ideas. It is for you.
0: విధముగా కూడాను మిమ్మల్ని కొన్ని త్యాగపుత్రులుగా కొంతవరకు పురుకొల్పాలనేటువంటి ఉద్దేశమే.
1: ఇట్ ఈస్ టు మేక్ యూ ఇండల్జ్ ఇన్ చారిటీ, షేర్ యువర్ మనీ విత్ అదర్స్.
0: అన్యాయంతోనో అక్రమంతోనో అనాచారంతోనో సంపాదించినటువంటి కించిత్ ధనమైన కూడాను పవిత్రం గావించి మీకు పుణ్యం కలిగించాలి చేయాలనే ఉద్దేశం మాది.
1: దిస్ ఐడియా ఈస్ దట్ దిస్ మనీ దట్ హస్ కమ్ టు యూ త్రూ మీన్స్ ఫౌల్ ఆర్ ఫేక్ will be utilized for some good and noble task so that you can sanctify and redeem yourself.
0: మీరు ఏ మాత్రం కూడాను నయా పైసా ఖర్చు పెట్టరు.
1: Now in any other way you don't really normally spend your money.
0: అలాంటి వారిని ఈ పవిత్ర మార్గంలో కొంత ప్రవేశపెట్టి తద్వారా మిమ్మల్ని కొంతవరకు త్యాగబుద్ధిని కూడా నేర్పాలనేటువంటి ఉద్దేశమే తప్ప అన్య భావాలు మాలో లేదు.
1: Such tight-fisted people, the idea is they get a channel wherein they can use their money for something noble and sacred by serving others.
0: మనం సంపాదించినటువంటి యొక్క శరీర మానసిక బలములను కూడాను ఈ ధనంతో కూడాను చేర్చి అన్ని బలముల కంటే కూడాను ధనబలం గొప్పది కనుక దాని ద్వారా ధన్యులు గావించాలనేటువంటి ఉద్దేశమే.
1: So there are these different types of strength given to a person. The physical might, for example, your muscle power, the strength that you get in the world. And of all these, money is certainly something which gives you a lot of strength and power. Use that properly. So try to use it, try to sacrifice it. It's been said, the body, the mind and money, they should be sacrificed. దేహంతో
0: తనకి ఏం అవసరం?
1: Now God, what has he to do with the body which he himself has given?
0: తను ప్రసాదించినటువంటి మనస్తో తనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: He has given you the mind. What can he get out of this mind for himself?
0: సర్వేశ్వర సంపన్నుడైనటువంటి దైవానికి మీ యొక్క ధనముతో వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: And God is all wealthy. He has everything. What does he want with your wealth and money?
0: కాదు కాదు. ఈ మూడింటిని కూడా నువ్వు సార్థకం గావించాలి.
1: నో, యు మస్ట్ సాంక్టిఫై దీస్ త్రీ థింగ్స్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: పవిత్రమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశింప చేయాలి.
1: యూజ్ దెమ్ అప్ ఫర్ సేక్రెడ్ మీన్స్ అండ్ పర్పసెస్.
0: ఇంతే కాకుండా పుణ్య కార్యములు మీతో చేయించాలి.
1: అండ్ మేక్ యూ డూ గుడ్ డీడ్స్. దట్స్ ది ఐడియా.
0: లంకలో ఉండినటువంటి సీతను వెతికే నిమిత్తమై రామునికి చేతగాకన హనుమంతుణ్ణి పంపటం.
1: నౌ టు లుక్ ఫర్ సీత ఇన్ లంక, was it beyond Rama? No. Why did he have to send Hanuman?
0: Hanumantuni yokka bhakti prapattulu jagat vyapti gaavinche nimittamai Ramulu Hanumantunu payinchinatundi anugraha prasadame taani idi aagraha prasadam kaadu.
1: Rama wanted Hanuman to go about so that he could show to the world the devotion and steadfastness and faith of Hanuman. It is a case of grace on the part of Rama, not a case of being angry with Hanuman.
0: లోకానికి పరోపకారం చేయాలంటే సాయి ఎంతైనా చేయొచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ సాయి సో మచ్ యాస్ వాంట్స్ టు డూ సో మెనీ థింగ్స్ హిమ్సెల్ఫ్, హీ కుడ్ డూ ఎనీథింగ్.
0: కానీ ఇది సాయి నిమిత్తం కాదు. సాయి ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తుండేటువంటి పనులు ఇలాంటి గొప్ప పనులు అని సాయి భక్తులకు సత్కీర్తి తెప్పించాలనేటువంటి ఉద్దేశమే తప్ప అన్యభావం కాదు.
1: This endeavor is not for the sake of Sai. Through these seva organizations, the idea is that members of the organization get a chance to do these and redeem themselves.
0: Meeku gauravanni, meeku satkirtini, meeku goppa phalitanni andinchetunte uddeshamto erparchinatunte ve gaani sai kosam kaadanetunte satyanni meeru chakkaga gurtinchali.
1: Try to understand this significant truth that these have been provided so that you will get a name and fame for yourself, not for the sake of sai as such.
0: మీరు ఏ విషయంలో కూడాను నిర్బంధంగా మీరు ప్రవేశించరాదు.
1: నౌ ఇన్ ఎనీథింగ్ యూ నీడ్ నాట్ గో ఇన్ ఎ ఫోర్సిబుల్ వే.
0: హృదయపూర్వకంగా ఇందులో మీరు ప్రవేశించాలి.
1: get into it spontaneously, wholeheartedly.
0: మీకు శక్తికి మించి చేయనక్కర్లేదు.
1: Don't do anything beyond your capabilities.
0: మీకు శక్తి ఉన్నటువంటి దానితోనే మీరు చేయొచ్చు.
1: Do well within your means.
0: ఏది కూడా నిర్బంధం లేదు ఇక్కడ.
1: There is no force, there is no duress.
0: పవిత్రమైనటువంటి సమస్తలు ఈ జగత్తులో ఎక్కడ కూడా లభించడం లేదు.
1: In this world, try as you might, you won't come across such a sacred organization.
0: చిక్కినటువంటి సమయం లోపల మనం దీన్ని దుర్వినియోగపరచుకోవటం ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: You don't come across such a sacred organization. Now here is a golden chance given to you. Don't waste it away.
0: అయితే మన సమస్తల లోపల అలాంటి దుర్భావం ఉండినటువంటి వారు చాలా తక్కువ మంది మాత్రమే.
1: However, it has to be said that in our organization, the people who have such petty ideas are very small in number.
0: ఈ సద్భావములు అర్థమయ్యే రీతిగా వారికి బోధించి వారి మనసులు కూడాను కొంత పరివర్తన గావించేటువంటి దీనికి మీరు కొంతవరకు ప్రయత్నపూర్వకం సాధించాలి.
1: But those who entertain such narrow and petty ideas, you make an endeavor to satisfy them, to remove these doubts and to clarify everything for them.
0: మన యొక్క ఆశయాలను చక్కగా వారికి విపులంగా బోధించడానికి మీరు పూనుకోవాలి.
1: Try to explain to them in a clear cut way our ideas.
0: Feeling on business లోపల కూడాను అనేక మంది అనేక రీతిలుగా కూడాను కొన్ని ఆపోహలు పడుతున్నారు.
1: For instance, this idea of feeling on desires, different people have given different interpretations and they have some misgivings about this.
0: సత్యసాయి 68th బర్త్డే కోసమని డబ్బు కోసమని ఈ విధమైనటువంటి feeling on desires ప్రారంభించారు అని కూడాను తలుచుకుంటున్నారు.
1: Like for instance, some people say, oh, for the sake of the 60th birthday celebrations of such Sai, they have embarked on this project of feeling on desire.
0: చాలా తప్పు భావం.
1: This is a wrong notion.
0: ఈ యొక్క తప్పు భావాన్ని మీరు సరైన అర్థం వచ్చే రీతిగా మీరు వారికి బోధించాలి.
1: So try to explain to such people the wrongness of their judgment. Tell them it is not so.
0: ఇది కేవలము మీకు కొన్ని సత్కీర్తి రావాలని మీరు సరైన మార్గంలో ప్రవేశించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పరిచినటువంటివి కానీ మీరు ప్రోగు చేసుకున్నటువంటిది ఒక్క నయా పైసా కూడాను సత్యసాయికి అవసరం లేదు.
1: It is for the sake of your getting a good name, your getting a place of honor and respect in the society that such a thing has been laid down for you. Satsai doesn't need anything and he does not ask for anything from you.
0: Samajam nunde dinini kharchu petti konni vidhamitti village lu gramalu abhrudhi parchi grama prajalaku taginatundi anukoolalu cheyatame maa yokka uddesham.
1: Our idea is that in the society at large or in villages we try to take some development programs so that the villagers can get benefited.
0: కనుక మీరు ఈ యొక్క వృథా చేసేటువంటిది ఏమి ఊరు పేరు లేకుండా అన్ని విధాలా వ్యర్థమైపోతుంది.
1: Now this that you tend to waste away, it will just be wasted away.
0: అట్టు వృథా చేయకుండా దీనికి ఒక మార్గము, దీనికి ఒక నియమము, దీనికి ఒక కీర్తిని కొంత సాధించేటువంటి మార్గమును మేము ప్రవేశపెట్టాము.
1: So instead of making you waste away your resources thus, here is a channel that has been provided so that you can seek a sense of fulfillment and trying to do something good.
0: అంతేకాని సాయి సంస్థల్లో మాత్రము ఇలాంటి ఆపోహలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: ఇన్ దిస్ సాయి ఆర్గనైజేషన్ దేర్ షుడ్ బి నో రూమ్ వాట్స్ ఎవర్ ఫర్ సచ్ మిస్ నోషన్స్ అండ్ మిస్ గివింగ్స్. మానవత్వం
0: దైవత్వానికి మారేటటువంటి దాని లోపల వచ్చేటువంటి యొక్క సంస్కారం ఏంటి?
1: Now what ultimately will result is this transformation from the state of man to the state of God.
0: ఇట్టి సంస్కారం ద్వారానే మనము సన్మార్గమును ప్రవేశించి సర్వేశ్వరుడిలో చేరడానికి వీలవుతుంది.
1: ఓన్లీ త్రూ దిస్ నోబుల్ పాత్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ యూ బికమ్ వన్ విత్ గాడ్.
0: కనుక ఇలాంటి భావాలను చిన్న చిన్న విషయాలు కూడాను మీరు చక్కగా అర్థం చేసుకుని వర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I am hoping that you will get to understand even such small things in a better way, in a clarified way.
0: సమాజసేవలు చాలా అవసరం.
1: Service to society is essential.
0: ఎందుకంటే భగవంతుడే సమాజ సేవ చేసే నిమిత్తమై అవతరిస్తూ ఉంటాడు.
1: బికాస్ గాడ్ హింసెల్ఫ్ డిసెండ్స్ సో హస్ టు డూ సర్వీస్ టు మ్యాన్ కైండ్.
0: భక్తులు భక్తుల యొక్క సర్వస చేయడం చేత ఇది ఎంత భగవత్ కార్యంగా రూపొందుతుంది.
1: వెన్ వన్ భక్త డస్ సర్వీస్ టు అనదర్ భక్త, యూ కెన్ ఇమాజిన్ ద ఫ్రూట్ దట్ కెన్ బి రీప్డ్.
0: ఏది చేసినా నా కోసం నేను చేస్తున్నాను, ఇది నా సాధన, ఇది నా కర్తవ్యము అని భావించాలి.
1: వాట్ ఎవర్ యూ డూ, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై ఓన్ సేక్, దిస్ ఈస్ మై సాధన, దట్ షుడ్ బి యువర్ ఐడియా.
0: ఈ స్వార్థాన్ని కొంత త్యాగం చేయాలి.
1: Put aside your selfish ideas.
0: పరాత్మంతో హృదయాన్ని నింపుకోవాలి.
1: Try to fill your hearts with that which lies beyond.
0: అప్పుడే మన సేవలో సరైనటువంటి అర్థం ఏర్పడుతుంది.
1: Fill your hearts with that which is godly. Then there is a meaning to your seva.
0: కనుక మీరందరూ కూడా హృదయపూర్వకంగానే చేస్తున్నారు, కానీ కొంతమంది హృదయాలు కొన్ని అపవిత్రమైనవిగా ఉండవచ్చును. ఇది మానవత్వంలో సహజము. అలాంటి వారికి మీరు ఈ సత్యాన్ని బోధించి సత్యాన్ని ప్రచారం చేసి ఈ సత్య మార్గంలో పల్ని ఈ యొక్క సత్యకర్మలను మీరు సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Now certainly by and large most people are doing these action activities wholeheartedly. But those who are assailed by these doubts and misgivings, try to clarify the position to them and make them see the path of truth. You also travel on the path of truth and realize yourself on the way to this path of truth. I'm hoping and blessing that you shall be successful, and I'm bringing this discourse to a close.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanti Nilayam on the morning of the 14th of July 1984. Bhagwan Baba said that seeing a person in distress and expressing verbal sympathy is not compassion. Compassion must express itself in action to relieve the suffering. Nor should we adopt an attitude of aloofness or indifference on the plea that each one is suffering for his own folly. Though suffering may be due to one's mistakes, mistakes to which everyone is prone, we should seek to remedy such suffering just as we try to get rid of our own suffering. True compassion should emanate from the heart. Thank you and sayonara.

ది నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ శ్రీ త్యాగరాజ సెట్ టు ఆది తాళం హిందీ రాగం శ్రీరాగం. ది సాంగ్ ఎందరో మహానుభావులు.

ది నెక్స్ట్ వన్ కాంపోజిషన్ ఆఫ్ శ్రీ పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్. ఇది తాళం, ఆది తాళం. సెట్ టు కథన కుతూహలం. ది సాంగ్ రఘువంశ సుధా.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the two-day Parthiyatra by the devotees from the states of Maharashtra and Goa who have come here to celebrate Ashadi Ekadashi at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, the morning program will commence with Dindi Palki procession and offerings, traditional dance and dhol tasha, followed by a drama presentation titled Sai Bhakti Se Jeevan Mukti by the Sai Youth from Maharashtra West 1. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the Bal Vikas children of Maharashtra West 1 will be offering a cultural presentation titled Maharashtra, the Seven Cultural Treasures of Dharma. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugraha Asasalato Prashanti Nilayamlo Ashadi Ekadashini Jarupukunnatuku Maharashtra Mariyu Goa Rashtral Nundi Vachina Bhaktula Rendu Rojula Parthiyatralo Repati Rendava Rojuna Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 Gantalaku Veda Patanamto Prarambhamavutundi 8 Gantala 20 Nimishalaku Dindi Pallaki Uregimpu మరియు సమర్పణలు తదుపరి సాంప్రదాయక నృత్యము మరియు డోల్తాష ఈ కార్యక్రమాల అనంతరం మహారాష్ట్ర వెస్ట్ వన్కి చెందిన సాయి యువత సాయి భక్తిసే జీవన్ముక్తి పేరిట నాటకం సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 మహారాష్ట్ర వెస్ట్ వన్కి చెందిన బాల వికాస్ చిన్నారులు మహారాష్ట్ర ద సెవెన్ కల్చరల్ ట్రెజర్స్ ఆఫ్ ధర్మ పేరిట సాంస్కృతిక కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: ಇಂಡಿಯಾ ಸ್ವಸ್ವರೂಪದ ಈನಾಡು ಅಖಂಡ ಮೇಧಾವುಲತೋ ಪಿತಂಡ ತರ್ಕ ವಾಂತಮುಲತೋ లోకం ఒక తాబేడు రాజ్యంగా తయారైపోయి ఉంటుండాలి. అంతేకాదు కుందేడు రాజ్యంగా కూడా పులుకుతూ ఉంటుండాలి. మానవత్వంలో ఉన్నటువంటి యొక్క పవిత్రతను, తాను అనుసరించవలసినటువంటి యొక్క దివ్యత్వమును లోకమునకు ప్రదర్శించి పవిత్రమును సార్థకమరించుకునే చేయగలిగినటువంటి యొక్క వ్యక్తులు కేవలము శృంగారమైనటువంటి కళలకు తన బంగారమైనటువంటి జీవితంలో అర్పితము చేసుకుని నిరర్థకమును గావించుకునేటువంటి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుకోవటం ఈనాడు విచారించవలసినటువంటి విషయం.
1: దట్ లార్డ్ హూ కేమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ప్రహ్లాద, దట్ లార్డ్ హూ కేమ్ టు రెస్క్యూ ద ఎలిఫెంట్ ఇన్ డిస్ట్రిక్ట్, దట్ లార్డ్ ఇంద్రదర్ ఆఫ్ ద హార్ట్ హూ కేమ్ టు రెస్క్యూ తప్పు బాయ్, that Lord who came to the rescue of Dhruva is the same attitude and it is the same guna that Amaradhinita, that one who was celebrated by God. He has come down for the protection of the distress. He has come down as a Srinatha, Lokanatha in the shape of Sri Satyakalina. It is a matter of pity that poet who ought to set the tone of society, who ought to show the way for others. They are simply lost, they are engrossed in the description of Srunara, and they are wasting the poetic faculty which is comparable to pure gold bangar.
0: Eenadu, Sushta, Tarka, Prachanda, Arthatamule Kari, Seelamu, Sadacharamu, Sanubhuti, Sunyamayana.
1: Today, dry logic has become rampant. Character, sympathy, service, and other laudable qualities have become scarce.
0: Jagattu, vyavaharika vairatvanta satyame kani, paravartika satyamu kadane itvanti yukka, krishyamiru kudanu, kurchinchu kone itvanti yukka, vekthiru ka tayyaru kundnaru.
1: And people today are in that state, wherein they think of it as pure gold, bangar.
0: ఈనాడు దుష్ట తర్క ప్రచండ ఆర్భాటములే కానీ

0: do not realize that it is just a passing phenomenon and therefore they are lost in ignorance.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రములకు వసులై ధనములకు దాసులై అణశక్తిని సాధించమన్నటువంటి యొక్క అహంకారంతో ఆకాశములను అంతరించి కేవలం ఆర్భాటములు తెలిపేటువంటి యొక్క వ్యక్తిత్వంగానే మనం గోచరిస్తూ ఉంటున్నాను. కానీ అందులో ఉన్నటువంటి పవిత్రము ఏమి అనేటువంటి యొక్క విషయాన్ని విచారించుకోలేనిటువంటి యొక్క వ్యక్తులు వివేకవంతులు కాదని చెప్పవచ్చు.
0: టుడే పీపుల్ ఆర్ ఎన్స్లేవ్డ్ బై టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ. They have become the slaves of the goddess of wealth. They are filled with ignorance and envy. They have lost sight of the real ultimate values of life. And this is really deplorable state.
1: Sat-sampradayamulu, manavuniki shobhanu andinchadame kaaka, lokamulaku kalyanamulu kudanu andinchetuvanti yokka divyamainatuvanti yokka jeevitam.
0: Good traditions, sat-sampradayas, they are the leading light. Light which fill life with glory, which fill life with effulgence.
1: Kani, atti pavitramenti sat-sampradayamulu, manavuni hrudayakshetramulu natyamadakapovatam cheta, papa bhiti daiva pritiyu lenatuvanti yokka స్థితిని ఈనాడు మానవులు అనుభవించడానికి ముందుకుంటున్నారు.
0: బికాస్ దట్ సేక్రెడ్ ఐడియల్స్ డు నాట్ హ్యావ్ దేర్ డీప్ రూట్స్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ మ్యాన్. పీపుల్ టుడే దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ సిన్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ దే డు నాట్ కల్టివేట్ లాంగింగ్ ఫర్ గాడ్ ఆన్ ది అదర్.
1: సన్నిధి అయినటువంటి భగవంతుని సన్నిధిని చేరక, అతన్ని సన్నిహితునిగా చేసుకునక, సమీపులు కాక, తమ యొక్క అశాంతులకు ఏమాత్రము కూడా శాంతిని చేకూర్చుకునేటువంటి యొక్క ప్రయత్నములకు పూనుకునక మానవులు ఎందుకు ఇంత అవసర పాలవుతున్నారనేటువంటిది కూడా ఒక ఆశ్చర్యము కూడా కలిగిస్తూ ఉండాలి.
0: ఇట్ ఈస్ అ మ్యాటర్ ఫర్ సర్ప్రైజ్ వై మ్యాన్ డస్ నాట్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ దట్ హి ఫేసెస్. వై నాట్ హి సీ అవుట్ ఆఫ్ హిస్ టర్మాయిల్ అండ్ దేర్ఫోర్ వై డస్ హి నాట్ రియలైజ్ దట్ holy presence of the Lord. It is an abiding treasure, inexhaustible treasure.
1: Manaku pradhanamainatundi mitrudu paramatmudu, manaku aadharamainatundi yokka tandri paramatmudu anna satyamunu gurtinchukunnatundi vyaktulu maha sarthakata pondinatundi vaaru.
0: Those who realize that God is our greatest strength, that God is our only basis and our only shelter, our only father in life, such people lead their lives in a spirit of contentment and happiness.
1: అట్టి సన్నిహితుడిగానే తాను చేసుకున్నా భగవంతుని ఎన్ని రకములైనటువంటి అధికారంగా మనం అనుభవించుకునేటువంటి వారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం తెలుసుకోలేకపోతున్నామనేటువంటి యొక్క విచారణ కూడాను మీలో ప్రారంభం కలపాలి.
0: ఇఫ్ వి డెవలప్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ ఇంటిమేట్ కాంటాక్ట్ విత్ గాడ్, దెన్ వి డెవలప్ సచ్ అన్ రైట్ అండ్ వి కెన్ డిమాండ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. And you must realize this.
1: Aite, atti bhagavantuni sampadalaku pongaka, dukkamulaku krungaka, pongi krunganatuvanti yokka tattvamunu anubhavinchukoneetuvanti yokka satyanni kudanu manalo abhivrudhi chesukovali.
0: In order to gain the grace of the God, we must develop this attitude of supreme detachment. We should not be elated by prosperity. We should not be depressed by that.
1: అట్టి అధికారముని మనము సంపాదించుకున్నా భగవంతుని కూడాను అస్తమునందు ఉంచుకుని ఆడించుకునేటువంటి యొక్క అవకాశాన్ని కూడాను మనం అందుకోవచ్చు.
0: ఇఫ్ వి ఆర్న్ దట్ మెరిట్ వీ కెన్ సింప్లీ కంట్రోల్ గాడ్ లైక్ ఎ ప్లేసింగ్ ఇన్ అవర్ హ్యాండ్.
1: భాగవతమునందు పరమ పవిత్రమైనటువంటి యొక్క కోపిక కృష్ణుని ఏ రీతిగా అధికారంగా తాను సంబంధము చేకూర్చుకుని తదుపరి దానిని పురస్కరించుకుని అతనిని అనేక రకములుగా కూడాను కొన్ని బాధ్యతలు కూడాను అతని అందరి నింపి దాన్ని అనుభవించుకోవడానికి కూడాను కూనుకోవడానికి ప్రయత్నం చేసింది.
0: ఇది భాగవత వన్ గోపిక డిమాండెడ్ ఎస్ ఎ రైట్ సచ్ అన్ సేవర్ టు గాడ్ అండ్ డిమాండెడ్ దట్ గాడ్ షుడ్ అండర్టేక్ సచ్ అన్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ హర్ బికాస్ షీ హ్యాడ్ డెవలప్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద లార్డ్.

0: If you push me thus further and further into illusion or maya, I shall tell Radha about it. I shall complain to Radha. If you thus expose me to difficulty after difficulty, I shall expose you before the devotee, and I shall proclaim your shallowness to the devotee.
1: Ipudaina naako cheyidera kuntiva kopikaliki jeppi kolasedu.
0: If you do not fulfill my desire even now, I shall tell all the gopis about you and take away your prestige.
1: Chudaka nannittu sodinchutuntiva Krishna, chudaka nannittu sodinchutuntiva mayato dhammato manavichedu.
0: If you do not care for me and you subject me to trials and tribulations like this,
1: నన్ను నీవేమి చేసిన నిన్ను విడతుననుట ముమ్మాటికిని కల్లా.
0: I shall complain to Yashoda. Whatever you may do, I am prepared to follow you. I shall never desert you.
1: నందతనయ స్వప్రమందైన విడువలి పదములను.
0: ఓ సన్ ఆఫ్ నంద, ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్ ఐ షల్ నెవర్ డిజర్ట్ యువర్ లోటస్.
1: నందతనయ స్వప్రమందైన విడువలి పాద కమలములను.
0: సన్ ఆఫ్ నంద, ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్ ఐ షల్ నాట్ లీవ్ దై లోటస్ ఫీట్. పరమాత్ముని యొక్క సన్నిహితమైనటువంటి సంబంధమును ఈ రీతిగా గోపికలు అనుభవిస్తూ అధికారమును ప్రకటిస్తూ తద్వారా అతన్ని తమ యొక్క ఆదర్శకునిగా కొన్ని రకములైనటువంటి అండగా దండగా అనుభవించినటువంటి యొక్క సన్నివేశములు ఎన్నియో కలవని కూడాను మన భాగవతం మనకు తెలుపుతే కాక అందించడం కూడాను జరుగుతున్నది.
2: భాగవత మేక్స్ ఇట్ క్లియర్ దట్ ది గోపీస్ థాట్ ఆఫ్ కృష్ణ యాజ్ దేర్ ప్రాప్, యాజ్ దేర్ సోల్ సపోర్ట్, అండ్ దే హావ్ కల్టివేటెడ్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది లార్డ్.
0: అతి అధికారమును మనకు సంపాదించుకునేటువంటి నిమిత్తమై భగవంతుని కొన్ని రకమైనటువంటి హక్కులుగా మనం అనుభవించుకోవడానికి ప్రయత్నం కలపాలి.
2: నాట్ దేమ్ దట్ అధికార ఆర్ దట్ అథారిటీ వీ మస్ట్ కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ డిమాండింగ్ ఎస్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ దట్ ఇన్ థింగ్స్ ఫ్రమ్ ద లా.
0: ఇట్టి దోహమార్గములు ప్రభావించి ప్రజలకు ప్రచారం కలిపే నిమిత్తమై కౌలైనటువంటి ఈ పురుషులందరూ కూడాను వారి వారి శక్తిని పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గములను ప్రవేశింపజేసి తద్వారా వారి కవిత్వమును చిన్నత్వమైనటువంటి యొక్క భగవంతుని యొక్క పవిత్రతను లోకములకు వ్యాపింపచేయాలని కూడా నేను ఆశిస్తూ ఈ కవి సమావేశములకు మూల కారణమైనటువంటిది ఇట్టి పవిత్రమైనటువంటి ఆశయమే అన్నటువంటి యొక్క సత్యాన్ని కూడాను గుర్తించవలసినటువంటి విషయం.
2: ఇట్ ఈస్ మై హోప్ దట్ ద పోయట్స్ ఆఫ్ ద ల్యాండ్ రికగ్నైజ్ ది సేక్రెడ్ డ్యూటీ అండ్ ఫుల్ఫిల్ ద సేక్రెడ్ రెస్పాన్సిబిలిటీ by devoting their muse to the spiritual and to the uplifting themes that elevate man from the grosser level to the higher level. And with that intention, with that laudable intention, this Sammelan has been convened today.
0: Nirastakamu, Nistaramu, Nirvijamu, Nityajamayinatvanti yaka, Palukula Kveta, Lohamu, Maliyivarachikunayatvanti yaka, Kavishtamu, ఈనాడు ఒక పిత్తంగా బయలుదేరడం చేత అతను మరిన్ని ఉరూతలోగుతూ తమ యొక్క స్వరూపాన్ని కూడా తాము మరచి అంధకారమనేటువంటి యొక్క అజ్ఞానమునందు తేలి ఆడుతున్నారు.
2: టుడే పోయట్రీ హ్యాస్ స్ప్రెడ్ లైక్ ఎ డిసీజ్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ పోయట్స్ హ్యావ్ ఫర్గాటెన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ వర్డ్స్. దే ఇండల్జ్ ఇన్ చీప్ క్లాప్ క్లాప్ అండ్ జింగ్లింగ్ సౌండ్ which do not have any purpose, which do not have any meaning, which do not have any significance at all.
0: అయితే ఈ అజ్ఞానం ఏనాటి నుండి మనల్ని వెంటాడుతున్నది అనేటువంటి విషయాన్ని మనము చక్కగా అధికారం పెడుతున్నప్పుడు జ్ఞానం ఏనాటి నుండి లోకములకు వ్యక్తమై ఉంటున్నదో ఆనాటి నుండి అజ్ఞానం కూడా వ్యక్తమై ప్రకటిస్తూ వస్తున్నది.
2: సో దిస్ ఇగ్నోరెన్స్ హ్యాస్ బీన్ కో ఎగ్జిస్టెన్స్ విత్ నాలెడ్జ్ ever since knowledge dawned in this world, from that moment onwards, ignorance also coexisted.
0: అయితే ఏ రీతిగా వ్యక్తమవుతూ ఉన్నది అనేటువంటి యొక్క విషయాన్ని విచారణ జరిపినప్పుడు జ్ఞానము నుండి అజ్ఞానం కొన్ని చేరి వ్యక్తమవుతూ ఉంటున్నది. అజ్ఞానం అనేటువంటిది అవ్యక్తంగాను, జ్ఞానం అనేటువంటి వ్యక్తంగా కూడాను ఇది సూక్ష్మ స్థూల స్వరూపాన్ని ధరించి కూడాను ప్రకటిస్తూ ఉంటున్నది.
2: జ్ఞాన అండ్ అజ్ఞాన దే ఎగ్జిస్టెడ్ టుగెదర్ ఇన్ గ్రాస్ అండ్ సటిల్ ఫామ్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ దే వర్ లివింగ్ టుగెదర్ ఇన్ మానిఫెస్ట్ and unmanifest forms as well.
0: Kumari kundala teyata puramu ee kundaku yeru kuda undinadi aneetundi vishayanni manam vicharana chesinappudu kundaga tayaru kaaka puramu matti gaane undini.
2: What was the state of the pot before the potter shaped it into a pot? The answer for this question is the pot was existing as clay.
0: Aithe ee kundala puramu matti gaane untunadi. ఆధారం మాత్రం మార్పుగా ఉన్నది.
2: ఈవెన్ ఇన్ ద పాట్ దేర్ ఇస్ క్లే బట్ ది క్లే ఇస్ గివెన్ ఎ పర్టికులర్ షేప్ ఇన్ దట్ ఆఫ్ ది పాట్.
0: మట్టి కాక కుండలు కాదు.
2: వితౌట్ క్లే యు కాంట్ హ్యావ్ ఎ పాట్.
0: అదేవిధంగానే అజ్ఞానము లేక జ్ఞానము వ్యాప్తి కావడానికి వీలు కాదు.
2: అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ విజ్డమ్ స్ప్రెడ్ వితౌట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అయితే ఆ అజ్ఞానం జ్ఞానములకు దూరం కాక జ్ఞానముతో చేరి అజ్ఞానం కూడా ప్రయాణం కలిపిన అది ప్రజ్ఞానం అనేటువంటి స్థితి ఎందుకు కూడా ప్రకటించడానికి వీలవుతుంది.
2: ఇఫ్ దట్ ఇగ్నోరెన్స్ డస్ నాట్ డ్రిఫ్ట్ ఫార్ అవే ఫ్రమ్ జ్ఞాన ఆర్ నాలెడ్జ్, ఇఫ్ ఇట్ సెయిల్స్ అలాంగ్ విత్ నాలెడ్జ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్, ఇగ్నోరెన్స్ ఇట్సెల్ఫ్ షల్ బి మెటమోర్ఫోజ్డ్ ఇంటూ ప్రజ్ఞాన.
0: అయితే ఈనాడు అజ్ఞానములు వేరుగను జ్ఞానములు వేరుగను విభాగములు కలిపి మనం అనుభవించుకోవడానికి కూలుకోవడం చేతనే ఉంటే మనలో అజ్ఞానం లేకపోతే జ్ఞానం అంతే ఉన్నది. ఇది సరైనటువంటి యొక్క అనుభవం కానీ సరైనటువంటి మార్గము కానీ కానేరదు. జ్ఞానముతో అజ్ఞానమును చేర్చుకుని మన జీవితం యొక్క నిత్యకృత్యమును మనం అనుభవించుకోవడానికి కూలుకోవటం లోపల ఇది పవిత్రమైనటువంటి యొక్క భావంతోనే మన యొక్క జీవితాన్ని సార్థకం అందిస్తుంది.
2: వితౌట్ సెపరేటింగ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ నాలెడ్జ్ we must carry on our activities with the awareness that they are both inseparable, and this kind of attitude leads to real illumination which is necessary for proper action.
0: I think illuminatedvanti yokka vaakrupamainatvanti sarasvati kondari jikkalu endu cheri apavitramainatvanti yokka bhavamu cheta lokamunu malinya parastu untadi.
2: God
0: bharatavidanga పవిత్రమైన శిఖ ఎందు చేరి అది తన యొక్క స్వరూపాన్ని సార్థకం గావించుకుంటూ ఉన్నది.
2: గాడ్ ఇస్ సరస్వతి హూ ఈస్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ శబ్ద ఆర్ వాక్. వెన్ షీ డాన్సెస్ ఆన్ ది లిప్స్ ఆఫ్ సమ్ పీపుల్ షీఈస్ టెయింటెడ్ బై దట్ కాంటాక్ట్. ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ షీ డాన్సెస్ ఆన్ ది లిప్స్ ఆఫ్ అదర్ పీపుల్ షీ బికమ్స్ సేక్రెడ్ అండ్ షీ మేక్స్ అదర్స్ ఆల్సో సేక్రెడ్.
0: ఈ పురాణములు ఎందు చక్కగా మన విచారణ కలిపినప్పుడు కొన్ని రకములైనటువంటి ఉత్సాహము కొంత శ్రద్ధను అభివృద్ధి పెట్టుకునే నిమిత్తమై కొన్ని కథలు మనకు విచిత్రమైనటువంటి వ్యాపులను కనిపిస్తూ ఉంటుంటాయి.
2: ఇంత పురాణం దెర్ ఆర్ సమ్ స్ట్రేంజ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇంటెండెడ్ టు ప్రమోట్ అవర్ ఎంథూజియాజం అండ్ అవర్ డివోషన్.
0: సరస్వతికి లక్ష్మి అత్తలని కూడా మన పురాణాలను తెలుపుతూ ఉంటుంటాయి.
2: అవర్ పురాణ డిస్క్రైబ్ గాడెస్ సరస్వతి ఆస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ గాడెస్ లక్ష్మి ద మదర్ ఇన్ లా.
0: అత్తా గోడలకు ఏనాడు కూడా పొత్తు కుదరదు.
2: ద మదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా దే ఆర్ ఎవర్ ఎట్ లాగర్ హెడ్ దే కెన్ నెవర్ గో ఇట్.
0: కనుక ఈ సరస్వతి లక్ష్మితో చేరటం చేత తాను కొంతవరకు కూడాను గుణములకు కొంత దుర్గుణమును ప్రకటింపచేసి తద్వారా తనలో ఉన్నటువంటి యొక్క ఆ దూరణిపుడును కొంతవరకు కఠినమైనటువంటి గాను కొన్ని నిరుపయోగమైనటువంటి కూడా ఈ సరస్వతి మారడానికి పూనుకుంటుంది.
2: బట్ వెన్ సరస్వతి ఈజ్ ఇన్ కంజంక్షన్ విత్ గాడెస్ లక్ష్మి షీ లూజెస్ ద సేక్రెడ్నెస్ అండ్ ది వర్డ్స్ బికమ్ హార్ష్ అండ్ మీనింగ్లెస్ అండ్ దేర్ ఫోర్ లిటరేచర్ లూజెస్ ఇట్స్ శాంక్టిటీ వెన్ ఇట్ ఈస్ మోటివేటెడ్ బై ద డిజైర్ టు మేక్ మనీ.
0: అనగా దీని యొక్క అంతరార్థము కవిత్వము లక్ష్మికి గారబోవటం చేత
3: కొంతవరకు ఈ కవిత్వము ఉన్నటువంటి యొక్క మాధుర్యము కొంత కాఠిన్యమైనటువంటి యొక్క రూపాన్ని కూడా ధరిస్తూ ఉంటుంటారు.
0: డినర్ మీనింగ్ దట్ ఇఫ్ ద ఆర్ట్ ఆఫ్ పోయట్రీ ఈ ప్రాస్టిట్యూటెడ్ టు ది ఐడియల్ ఆఫ్ వెల్త్, ఇఫ్ ఇట్ సెల్ఫ్ ఇట్సెల్ఫ్ టు ది ఐడియల్ ఆఫ్ వెల్త్, దెన్ ఇట్ లూజెస్ ఇట్స్ హయ్యర్ క్వాలిటీ, దెన్ ది వర్డ్స్ బికమ్ హార్ష్, వర్డ్స్ బికమ్ మీనింగ్లెస్.
3: ఈనాడు కవిత్వం ఇట్టి మాలిన్యమైనటువంటి మార్గమును పోయిట నడకలు చేత లోకము కూడాను అతి అపవిత్రమైనటువంటి కవిత్వములకే స్థానమునిచ్చి వారిని ప్రోత్సహించేసేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం చేత మన భారతదేశము తన యొక్క చిన్నత్వమును, తన యొక్క పవిత్రతను, తన యొక్క శాశ్వతత్వము కూడాను కొంతవరకు కూడా కోల్పోతూ ఉంటుండదు.
0: టుడే ఇండియా ఈజ్ ఫర్సీకింగ్ హర్ డివైన్ రైట్, హర్ సేక్రెడ్ హెరిటేజ్, బికాస్ పోయర్స్ దే ఆర్ గెటింగ్ టెయింటెడ్ బై నారో ఐడియలిజం. They are losing sight of the higher values of life because their wish is clouded by the desire for money.
3: మీరు నిత్యము దానిని శ్రవణం చేస్తూనే ఉండవచ్చు. కొన్ని గ్రామ పంచాయతీలో కూడా మీరు వింటుంటారు. అర్థం వారి కవిత్వాన్ని ఈ పేటల ద్వారా ప్రపంచ వ్యాప్తి ఆరంభించడం చేత అందరి హృదయములు కూడాను దట్టమైనటువంటి మాలిన్యాన్ని కట్టుకుని పోతుంటుంది. ఏదో ఏమర్థమీ చెప్పండి. ఇలాంటి ఒక కారణహితమైనటువంటి యొక్క కవిత్వాలను ఈ యొక్క పెద్ద విలువైనటువంటి పేటకు అందించి అందరి హృదయాన్ని కూడా దగడా అనేటువంటి కనిపించడం లోపల ఈ కవిత్వం యొక్క సారము ఎంతవరకు ఉంటుందో మీరు యోచించుకోవచ్చు.
0: ది గ్రామోఫోన్ రికార్డ్ హ్యావ్ పాపులరైజ్డ్ పోయట్రీ విచ్ ఈజ్ ఇంప్యూర్, విచ్ ఈజ్ మీనింగ్లెస్ అండ్ సాంగ్ గివ్స్ ది ఇలస్ట్రేషన్ ఆఫ్ ది సాంగ్ దగడా దగడా మియర్ కన్గ్లామరేషన్ ఆఫ్ వర్డ్స్, వర్డ్స్ విచ్ డు నాట్ మీన్ ఎనీథింగ్.
3: కానీ పూర్వపు కవులు భగవంతుని యొక్క చిత్తములను హత్తుకునేటువంటి యొక్క వాక్యములను అతి మాధుర్యమైనటువంటి భగవంతుని యొక్క స్థుతిని అనుభవింపజేసేటువంటి యొక్క మాధుర్య పరిపూర్ణతను తమ యొక్క కవిత్వమునందు చేర్చి తమ యొక్క జన్మను సార్థకం గావించుకున్నారు. అతివారులను త్యాగరాజు, సూర్యదాసు, తులసిదాసు, రామదాసు, ఇలాంటి కబీర్దాసు, మీరా ఇలాంటి వారంతా కూడా తమ తమ కవిత్వములను ఎంత భగవత్ అద్భుతం గావించుకున్నారో అటువంటి అద్భుతమైనటువంటి కవిత్వములు యుగాలుగా కూడా జగములు మారిన యుగములు కదిలిన వారి కవిత్వము ఏమాత్రము చెట్టు చెదిరిక అభివృద్ధి గాంచుతున్నది. ఈనాటి యొక్క ఈ సారణ అధికమైనటువంటి యొక్క కవిత్వము ఒకనాటికి రెండో నాటికి కనిపించటం లేదు. కనుక ఈ పవిత్రమైన సరస్వతిని నిరర్థకం గావించుకునేటువంటి ప్రయత్నానికి కవులు కోరుకొనక తాను తమ సరస్వతి యొక్క వాక్యములను పవిత్రం చేసుకునేటువంటి ప్రయత్నానికి ఈ కవులందరూ కోరుకొని అతి త్వరితంగానే మన భారతదేశం యొక్క సంస్కృతిని మీ యొక్క వాగ్దానం ద్వారా సర్వవ్యాప్తి గావించాలని కూడా నేను ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను.
0: పోయట్స్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్ దే యూస్ టు కంపోజ్ సచ్ పోయమ్స్ విచ్ అపీల్ టు ద హార్ట్, విచ్ వన్ ద గ్రేస్ ఆఫ్ ది లార్డ్ అండ్ త్రూ పోయట్రీ దే ఫుల్ఫిల్ థెమ్సెల్వ్స్ అండ్ దే గెయిన్ ప్రొటెక్షన్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ది లార్డ్ అండ్ సచ్ సేమ్ పోయట్స్ ఆల్ ఓవర్ ఇండియా లైక్ సూర్దాస్, మీరా, కబీర్ దాస్, త్యాగరాజ్ అండ్ సెవెరల్ అదర్స్ దే పోయమ్స్ ఎండ్యూర్ ది టెస్ట్ ఆఫ్ టైమ్ లైక్ సాలిడ్ రాక్ టు ది ఏజెస్ దేర్ పోయట్రీ లివ్స్ పెర్మనెంట్లీ, లివ్స్ ఫర్ ఎవర్. వేరాజ్ ది పోయమ్స్ ఆఫ్ టుడే దే ఆర్ జస్ట్ లైక్ మష్రూమ్ విచ్ విదర్ అవే ఇన్ నో టైమ్.
3: ఆ కవిత్వము భావసారముతో చేరినటువంటిదే కాక లయబద్ధంగా కూడాను చక్కగా పలుకుల యొక్క ధోరణి అతి గజ్జలు గలుగల్లుమైనటువంటి యొక్క రీతిగా వారు ఆ కవిత్వాన్ని అమర్చేటువంటి వాడు.
0: పోయట్స్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్ దే ఇంట్రడ్యూస్ ఇన్ టు దేర్ వర్క్ లాఫ్టీ బ్యూటిఫుల్ థాట్స్, రిథమిక్ సౌండ్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ దే కంపోజ్ దేర్ పోయమ్స్ ఇన్ సచ్ ఎ ఫ్యాసినేటింగ్ మేనర్ దట్ దే మేక్ ఎన్ అపీల్ టు ద హార్ట్.
3: మసులకు ఒక చిన్న ముక్కను నేను అందిస్తాను.
0: ఎ లిటిల్ స్నాచ్ ఈజ్ గివెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్.
1: వాసుకి చేయన్న శ్రీనివాస చిట్టిలా సభల పాదముల శృంగి మనోల్లాసమివ్వర, వాసుకి చేయన్న శ్రీనివాస చిట్టిలా సభల పాదముల శృంగి మనోల్లాసమివ్వర, వాసుర కళ్యాణ పురవాహుడు జగోపదాపుణ్యతి జగది జగుతి గజవేగ శ్రీరమాదమని మనోహర. ఆ కృత కదన శుభకరసి సమాధమని మనోహర కందుబంధులందు మరి అందరందు నీవే ఆనందమందు తుందువని విందు సీతరా కందుబంధులందు మరి అందరందు నీవే ఆనందమందు తుందువని విందు సీతరా ఇందువరకు బృందవృందమిత పద రవిందనిత్యనంద పోదుంద జగదోవరర శ్రీరమాధమని మనోహర ఆశిక జన శుభకరసి ప్రమాదమని మనోహర మెతియోతి కూట పీత సాకియం వెయ్యేటి రాజు పేట నేను చిన్న కపట నాటక కదరా మెతియోతి కూట పీత సాకియం వెయ్యేటి రాజు పేట నేను చిన్న కపట నాటక కదరా ఆటల పదాల మృదు మాటల భోజరాజు మాటకి పిలిచిన పరుక వేటికి శ్రీ వెంకటేశ తీరమాదమని మనోహర ఇలాంటి కవిత్వం ఎంత రమణీయంగాను భగవంతుని యొక్క చిన్నలు భగవంతుని యొక్క వన్నెలు అతి మాధుర్యమైన కృతిగా ఉండేటువంటిది అతి కవిత్వము ఈనాడు మనకు కరువై ఉన్నది
2: అండ్ ది పోయిట్రీ విచ్ ఇస్ గివెన్ యాజ్ ఎన్ ఇలస్ట్రేషన్ ఈజ్ అన్ట్రాన్స్లేటబుల్ లైక్ ఆల్ గ్రేట్ పోయిట్స్ బ్రింగ్స్ అవుట్ ద గ్లోరీ ఆఫ్ ది లార్డ్ అండ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ద ప్రేయర్ ఆఫ్ ద డివోటీ టు బ్రేక్ ది షాకిల్స్ ఆఫ్ ది సంసార
1: ఇంకను ముందు కార్యక్రమం ఉంటుండాలి కవులంతా మన చెత్త చేరినటువంటి కవులు అట్టి కవులు కాదని కూడా మీరు దృఢం చేసుకుని ఈ కవుల ద్వారానే భగవంతుని యొక్క విషయాన్ని అతి త్వరలోపలే దేశవ్యాప్తి గావించడానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడాను ఎట్టి సందేహము లేక నేను తెలుపుతున్నాను మన కవులు పవిత్రమైనటువంటి జీవుడు వారి యొక్క కవిత్వాన్ని సార్థకంగా గావించుకోవటమే కాకుండా వారి ద్వారా తాయి సూక్తులను కూడాను ఈ యొక్క జగత్వ్యాప్తి గావించడానికి తగినటువంటి యొక్క దృఢ శక్తులను ఆయుర ఆరోగ్యములను ఆనంద సౌభాగ్యములను కూడా వారికి అందించి వారి యొక్క తరతరాల కూడాను వారి యొక్క నామములు మన భారతదేశమునందు భగవద్గీత యొక్క విచారమును అందించినటువంటి వారిగా అందుకోగలరని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను
2: భగవాన్ ప్రామిసెస్ టు బ్లెస్ విత్ ఆల్ ఫెలిసిటీ విత్ ఆల్ ద ప్రాజెక్ట్ విత్ ఆల్ ద కెపాసిటీ నెసెసరీ టు స్ప్రెడ్ ద గ్లోరీ ఆఫ్ ది లార్డ్ టు ఆల్ ద పోయట్స్ దట్ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ స్వామి సేస్ దట్ ద పోయట్స్ హూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ టుడే దే ఆర్ డిఫరెంట్ ఫ్రామ్ ద పోయట్స్ హూ డు నాట్ నో ద సేక్రెడ్నెస్ ఆఫ్ ది కాలింగ్ దేర్ఫోర్ త్రూ దీస్ పోయట్స్ ద గ్లోరీ ఆఫ్ ది లార్డ్ షాల్ బి ప్రొక్లైమ్డ్ టు ద ఫోర్ కార్నర్స్ ఆఫ్ ఇండియా అండ్ భగవాన్ సేస్ దట్ he shall come to their rescue, that he shall be their prop, he shall be their partner and their support.

పునరపి జనను పునరపి మరణు పునరపి జనని జగరే శయనో గోవిందం భజమూడమతే గోవిందం భజమూడమతే గోవిందం భజమూడమతే.

0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ది బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్?
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: embodiments of love.
1: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
0: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
1: వహే గురు,
0: ఓన్లీ వన్ గురు.
1: ఇద్దరు కాదు,
0: నాట్ టూ.
1: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
0: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.

0: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
0: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
1: లవ్ ఈజ్ ఓన్లీ ద మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.

0: ఇది మన దేశమందన్నా మాతృభావం కన్నా మాన్యమేది.
1: వాట్ ఈస్ ది నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ ఆఫ్ భారత్? కెన్ దేర్ బి ఎనీ అదర్ గ్రేటర్ ఫీలింగ్ అదర్ దాన్ ద ఫీలింగ్ టువర్డ్స్ మదర్?
0: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: హీ ఈస్ రియలీ లక్కీ వన్ ఇఫ్ యూ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు దేనిని ఆశించినా ఆశించకపోయినా ప్రేమను మాత్రము మీరు వదలకండి.
1: వాట్ ఎవర్ యూ సీక్ ఆఫ్టర్, నెవర్ గివ్ అప్ దిస్ లవ్.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. What is the importance of human life? Swami explains this in the following audio clip that has been taken from his divine discourse delivered on 2nd July
2: 1996.
3: The human life is rarest of all.
2: చాలా దుర్లభమైనటువంటిది.
3: It is very extremely rare.
2: అంతేకాని నరజన్మమని దీనిని కించిత్ పరచుకోకూడదు.
3: Never consider it so low and mean.
2: ఈ నరజన్మను నారాయణకి అర్పితం చేయాలి.
3: This human life has got to be surrendered to Narayana God.
2: అందుకోసమే వచ్చింది ఈ మానవత్వము.
3: Human life is gifted.
2: మానవత్వాన్ని పొందే కోసమేనే వచ్చింది.
3: The humanity should attain divinity.
2: మానవత్వానికి వచ్చింది.
3: The human life is of divine.
2: మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి.
3: The man should become God.
2: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు మానవుడు రివర్స్ తిరిగి పశుత్వానికి దిగజారిపోతున్నాడు.
3: Unfortunately, man is coming down to the level of animal.
2: ఈ రివర్స్ గేర్ మనం యూజ్ చేయకూడదు.
3: We should never make use of reverse gear.
2: అంత ఫ్రంట్ గేర్ పోవాలి.
3: అప్లై ఫ్రంట్ గేర్, మార్చ్ అహెడ్, గో.
2: ఎక్కడే గానీ మనం స్టాప్ చేయకూడదు.
3: వి షుడ్ నాట్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్.
2: ఎక్కడ స్టాప్ చేయాలి? గమ్యం చేరేంత వరకు స్టాప్ చేయకూడదు.
3: అంటిల్ యూ రీచ్ ద గోల్ డెస్టినేషన్ డూ నాట్ స్టాప్.
2: అది ఏ మానవుని యొక్క జీవిత ప్రయాణము.
3: దాట్ ఈస్ ద ట్రావెల్ ఇన్ దిస్.
2: మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు.
3: మ్యాన్ ఈస్ దట్.
2: ఈ యాత్రను పూర్తి గావించుకోవాలి.
3: హీ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
2: ఈ పాత్రను పూర్తి గావించుకోవాలి.
3: అండ్ హీ షుడ్ ఫుల్ఫిల్ హిస్ ఆబ్లిగేషన్స్.
2: అది ఏ మానవుని యొక్క నిజమైనటువంటి ఆశయము.
3: దట్ ఈస్ ది ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్.
2: అది ఏ చెప్పాను, లైఫ్ అంటే ఏమిటి?
3: వాట్ ఈస్ లైఫ్?
2: ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఫోర్ ఎఫ్స్ అని చెప్పాను.
3: భగవాన్ రిఫర్ టు ఫోర్ ఎఫ్స్.
2: ఎఫ్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
3: ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
2: హూ ఇస్ యువర్ మాస్టర్?
3: హూ ఇస్ యువర్
2: కాన్షియన్స్? ఈజ్ యువర్ మాస్టర్.
3: యువర్ కాన్షియన్స్ ఈజ్ యువర్ మాస్టర్.
2: అది ఫస్ట్ ఫాలో ది మాస్టర్.
3: దట్ ఇస్ ఫస్ట్ ఎఫ్ ఫాలో ది మాస్టర్.
2: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
3: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
2: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
3: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
2: ఫోర్త్ యూ ఫినిష్ ది గేమ్.
3: ఫోర్త్ యూ ఫినిష్ ది గేమ్.
2: అది ఏ నీ యొక్క జీవిత కమ్యం.
3: దట్ ఈస్ ది
2: అది ఏ నీ జీవితం యొక్క ఆట.
3: That is the play.
2: Life is life. Game, play it.
3: Life is a game, play it.
2: Life is dream, realize it.
3: Life is a dream, realize it.
2: Life is love, enjoy it.
3: Life is love, enjoy it.
2: Life is troubles, meet it.
3: Life is troubles, meet it.
2: కనుకనే లైఫ్ అనేటువంటిది ఇంత అంతరాత్మతో కూడినటువంటిది.
3: లైఫ్ ఇస్ సో మీనింగ్.
2: ఇంత రహస్యమైనటువంటిది.
3: ఇట్ ఇస్ సటిలిటీ, సీక్రెట్.
2: ఇలాంటి రహస్యమైనటువంటి, ఇలాంటి పవిత్రమైనటువంటి, ఇలాంటి దివ్యమైనటువంటి, ఇలాంటి భవ్యమైనటువంటి, ఇలాంటి నవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం కించిత్ పరచుకుంటున్నాం.
3: వీ కన్సిడర్ దిస్ హ్యూమన్ లైఫ్ సో మీన్ అండ్ లో, ఆల్దో ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ డివైన్.
2: సత్యాన్ని మర్చిపోవటమే.
3: వాట్స్ ద రీజన్? వీ హావ్ ఫర్గాటన్ ద ట్రూత్.
2: త్రీ ఫోర్త్ ట్రూత్ ఈజ్ లైఫ్ అన్నారు.
3: త్రీ ఫోర్త్ ట్రూత్ ఈజ్ లైఫ్.
2: కానీ నేను అది ఒప్పుకోను.
3: బట్ భగవాన్ డజంట్ ఎండ్
2: త్రీ ఫోర్త్ కంప్లీట్ ట్రూత్ ఈజ్ లైఫ్.
3: భగవాన్ డజంట్ ఎండోర్స్ ఇట్. కంప్లీట్ ట్రూత్ ఈజ్ ఫుల్ లైఫ్.
1: Sai Ram, you just heard A Divine Droplet, a small excerpt of a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. This divine droplet has been taken from the discourse delivered by Bhagwan on 2nd July 1996. Thank you and Sai Ram.
4: During the 1950s, when devotees assembled in the old Bhajan Mandir at Puttaparthi, Bhagwan Sri Satya Sai Baba used to compose and sing many songs, tuning them with scintillating ragas. Bhagwan taught his devotees the significance of singing the glory of God with devotion. We now present some of these compositions rendered by devotees.